0: మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 9194914514.
1: మేరా తుమారా హమారా ప్యార్ సబ్ కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, hamara bazaar, hamara ghar.
2: శ్రోతలందరికి శుభ సాయంత్రం. మీరు వింటున్న రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పలికే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మొదటి గంటలో ఒక ఆసక్తికరమైన అంశం, దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ పాటలు విందాం. రెండో గంటలో ఒక గొప్ప నటి, వారి గురించి మాట్లాడుకుంటూ వారు నటించిన సినిమాల్లోంచి కొన్ని పాటలు విందాం. చాలా చాలా మంచి పాటలు అయ్యండి, 2 గంటలు కూడా లైన్ అయిపోయి ఉన్నాయి. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. సాంప్రదాయం ప్రకారం మనం ఒక అద్భుతమైన భక్తి గీతంతో మనం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. సముద్రాల రాఘవాచారి గారు వారు రచన చేయగా పి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో సుశీల గారు బృందం పాడిన ఈ పాట సతీ చక్రవర్తి సినిమా నుంచి ఈ పాటతో ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం.

సతీ సక్కుబాయి చిత్రం నుంచి మీరు విన్న పాట రచన సముద్రాల రాఘవాచార్యులు గారు, సంగీతం పి ఆదినారాయణరావు గారు పాడిన వారు సుశీల బృందం. ఈనాటి కార్యక్రమంలో మొదటి గంటలో మనం ఎంచుకున్న అంశం ఏంటంటే, ఇవాళ రోజుకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే అంతర్జాతీయ ఉత్తరాలు రాసుకునే దినం అంట ఈ రోజు. ఈ దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు అంటే, 2014లో ఒక ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్ ఆయన ప్రారంభించారు. చాలా మంచి సంప్రదాయం చెప్పాలంటే, ఈ డిజిటల్ యుగంలో అత్యంత అవసరమైన ఇది కూడా ఇది. ఇటువంటి ఉత్సవాలని దినోత్సవాలను మనం తప్పకుండా ప్రోత్సహించాలి. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో మెసేజ్లన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా జరుగుతున్నాయి. అందులో కూడా ఇంకా బాగా తగ్గిపోయి మనకి స్పీడ్ పెరిగిపోయింది. అంచేత వివరంగా మనం వివరాలు ఎక్కువగా రాయకుండా కట్ షాట్ చేసేస్తాం, షార్ట్ కట్స్ ఉపయోగిస్తున్నాం. బీఆర్బీ రైట్ బ్యాక్ లేదంటే టీవై థ్యాంక్ యూ ఇలా అనమాట. సో అలా కాకుండా దీనివల్ల కష్ట నష్టాలు వాటి గురించి ఆ జోలికి మనం వెళ్ళొద్దులేండి. డిజిటల్ యుగంలో దీనివల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాటి జోలికి వెళ్లకుండా మనం ఒకప్పుడు పాటించిన ఆ పద్ధతులు లేదా ఆ సాంప్రదాయాలు వాటిని కాస్త మరుగున పడ్డాయి. వీలైతే వాటిని మళ్లీ వెలికి తీసి వాటిని ఉపయోగించడం వల్ల మనకి కలిగిన ఉపయోగాలు ఏమనంటే, సో ఆ ప్రకారం వాటిని మళ్లీ మనం ఎంతో కొంత పాటించడానికి ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ఇంకేం కాదు. ఒక మనిషికి ఒక సందేశం, ఉత్తరాలు ఎందుకు రాసుకుంటారు అంటే, ఏదో సమాచార వినిమయం, ఇక్కడున్న సమాచారాన్ని అక్కడికి పంపించడం కోసం మనం ఒకప్పుడు ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల ద్వారా శుభవార్తలు, దుర్వార్తలు, అన్ని విషయాలు మనకి బట్వాడ అయ్యేవి. అయితే ఆ ఉత్తరం రాయడం అనేది ఒక కళ. అది అంటే ఒక తల్లి కొడుకు రాసే ఉత్తరం అయిన రోజు, లేదా కొడుకు తల్లికి రాసే ఉత్తరం ఉండొచ్చు, లేదంటే భార్యాభర్తల నడుమ, ప్రేసి ప్రియుల నడుమ, స్నేహితుల మధ్యలో, ఇలా మానవ సంబంధాలు ఎన్నున్న అన్నిటి మధ్యలోని ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి జరుగుతాయి. ఆయా ఉత్తరాల్లో ఆ సంబంధాలను బట్టి ఒకరినొకరు సంబోధించుకోవడం, ఆ తర్వాత మెల్లిగా ఆ ఉత్తర వివరాల్లోకి వెళ్లడం, చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం, అంతా చివరిగా మళ్ళీ ఆ ఉత్తరాన్ని ముగించడం. ఇదంతా కూడా చెప్పాలంటే అదేదో మనం ఒకప్పుడు ఉత్తరాలు రాయిస్తాం గబగబా స్పీడ్గా, లేదంటే రాయిస్తాం కానీ అదొక కళ. ఇప్పుడు అర్థమవుతున్నది, అప్పుడు అది విపరీతంగా ఉపయోగించడం వల్ల ఆ పద్ధతి మనకి దాని గురించి పెద్దగా మనం పట్టించుకున్నట్టు లేదు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో బహుశా పాత ఉత్తరాలు ఏమనంటే ఒకసారి తీసి మీరు ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది ఏంటంటే, ఆ ఉత్తరం రాయడం అనేది ఒక పద్ధతి, ఎలా ప్రారంభించాం, ఎలాగ ముందుకు తీసుకెళ్ళాం, చివరిలో ఎలా ముగించాము, ఇదంతా కూడా అదొక కళ, అదొక పద్ధతి అనమాట. అందరం నిష్ణాతులమే. ఎనీవేస్, సో కొన్ని పాటలు మనం అటువంటి ఉత్తరాల పాటలు వింటూనే కొన్ని ఒక మూడు నాలుగు పాటల తర్వాత ఇంకొక విషయం అండి, నేను దీని మీద అంటే నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అదృష్టవశాత్తు మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం గురించి నేను మాట్లాడుతూ మీకు ఆ మిగతా పాటలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీకు కూడా ఏదైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి, 972-636-1966. ఈలోపు మనం వింటున్న ఈ మొట్టమొదటి పాట, ఇది నాగేశ్వరరావు గారు జయసుధ నటించిన రాముడు కాదు కృష్ణుడు అనే చిత్రం నుంచి. ఇది వేటూరు సుందరరామ్మూర్తి గారు రచన చేయగా, చక్రవర్తి గారి స్వర్గ

0: సుధాకర్ గారు చెప్పండి. మీరు రాని అన్నారండి, చెప్పండి.
1: బాగున్నాయి పాటలు, పాట అడుగుదామని చేశారు.
0: చెప్పండి చెప్పండి. ముచ్చమంత ముద్ద. ఓకే, తప్పకుండా వేద్దాం, తప్పకుండా వేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే అయ్యా. అందమంతా ఏడ్చి కూర్చి అక్షరాలుగా పేర్చినాను, మనసులోకి తొంగి చూసి భావమంతా కూర్చినాను. నిజమేనండి, ఉత్తరం అంటే అది హృదయాన్ని ఆవిష్కరించడం. మనసులోని భావాలకు అక్షర రూపాన్ని కాగితం మీద పెడితే అది ఒక ఉత్తరం అవుతుంది. ఆ ఉత్తరంలో మనము చెప్పదలుచుకున్నదంతా కవితాత్మకంగా కూడా చెప్పచ్చు. ఈ విధంగా అనమాట, దాసనారాయణరావు గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పంలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు కదా. సో ఆ విధంగా మనకు ఒక శ్రోత కాల్ చేయాలి, ఆయన కాల్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ పాట నేను వినిపిస్తాను, బట్ ఒకవేళ ఆయన కాల్ చేస్తే మనం ఓ కాల్ వచ్చింది మనకి. సంతన్ గారు మీరు ఆన్లైన్ ఉన్నారు సార్, చెప్పండి. చెప్పండి సార్, గుడ్ ఈవినింగ్.
2: అరే నమస్కారం అండి, నా పేరు శంతన్.
0: చెప్పండి.
2: నేను యుఎస్ వర్క్స్ లో మేజర్ గా వర్క్ చేస్తున్నారు.
0: ఓ వెరీ గుడ్.
2: ఇంకా సర్వ్ చేస్తున్నారు. సో 2012 లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, అంటే ఈ 20th century లో అసలు లెటర్ రాయడం అనే కళ పూర్తిగా కంప్లీట్ డిసప్పేర్ అయిపోయింది. మేము చిన్నప్పటి శిశుమందులు చదివేవాళ్ళం, చిన్న ఉన్నప్పుడు తెలుగు మీడియం. సో మాకు లెటర్ రైటింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మా తాతయ్యకి మా అమ్మకి రాసేవాళ్ళం. అదంతా అట్లాగే ఉండి 2012 లో ఐ జాయిన్ ఫర్ 6 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ లో ఉంటాం అనమాట. బేసిక్ ట్రైనింగ్ లో మాకు ఫోన్స్ సెల్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఈ రోజు లెటర్ రాస్తే అది ఒక 5 డేస్ కి మా ఆవిడ చేరితే మా ఆవిడ లెటర్ రాసేది, అది నాకు ఇంకో 5 డేస్ తర్వాత వచ్చేది. సో అట్లా ప్రతిరోజు లెటర్ రాసేవాళ్ళం. సో ఒక 5 డేస్, సో ఇట్స్ లైక్ ఎవ్రీడే వీఆర్ కమ్యూనికేటింగ్. మై వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద ఆర్మీ బేసిక్ ట్రైనింగ్. సో మా అమ్మ మా చెల్లెలకి అందరికి ఇట్ వాజ్ రియలీ నైస్ ఆఫ్టర్ సచ్ లాంగ్ టైమ్ మళ్ళీ ఆ ఉత్తరాలు రాయడం, ఆ ఉత్తరాల మీదే డిపెండ్ అవ్వడము, దాని ఎమోషన్స్ అన్ని మీరు దాంట్లో అట్లా రాసి, ఇట్స్ ఎన్ ఆర్ట్. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ రిఫ్రెషింగ్ థింగ్ ఫర్ మీ ఫర్ 6 మంత్స్ టు ప్యూర్లీ డిపెండ్ ఆన్ లెటర్ రైటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని దాచిపెట్టుకున్నాం మేము, మళ్ళీ జీవితంలో అలాంటి అవకాశం వస్తుందో లేదో అని చెప్పేసి.
0: ఉత్తరాలన్నీ చాలా అమూల్యమైనవండి. అంటే మరొక 3-4 పాటల తర్వాత ఇటువంటి ఒక గొప్ప ఉత్తరాల గురించి నేను మాట్లాడబోతున్నాను యాక్చువల్ గా. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే మీరు ఉత్తరం రాస్తే 5 రోజుల తర్వాత మీ శ్రీమతి గారికి చేరింది, ఆవిడ ఉత్తరం రాస్తే మళ్ళీ మీకు వచ్చింది. సో ఒక ఉత్తరం రాసిన తర్వాత అంటే మీరు మీ భావాలు వ్యక్తీకరించాక మళ్ళీ ఆ జవాబు కోసం ఒక 5 రోజుల పాటు నిరీక్షణ, చాలా చాలా తీయటి నిరీక్షణ అనమాట అది కదా. స్వీట్ స్వీట్ వెయిటింగ్ అది కదా.
2: ఒక 2-3 లీటర్స్ తర్వాత ఫిగర్డ్ అవుట్ మరి ఎందుకు 5 రోజులు వెయిట్ చేయడం అని ఎవ్రీడే లెటర్ రాసేవాళ్ళం. ఆ లెటర్ ఆమెకి 5 రోజుల తర్వాత నెక్స్ట్ డే ఇంకోటి వచ్చేది. సో ఆమె రాసిన లెటర్ ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బట్ మీకు చదువుకునే టైం కి అయిపోతాను, నెక్స్ట్ డే దానికి అది కంటిన్యూషన్ స్టోరీ లాగా ఉండేది ఎవ్రీడే.
0: ఉత్తరాలు అంటే ఇటువంటి ఉత్తరాల ఆధారంగా అదొక కథ, ఆ కథ ద్వారా ఒక సినిమాలు అయిన సందర్భాలు ఎన్నో, లేదంటే ఆ ఉత్తరాలే ఒక గొప్ప నవలగా కూడా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకి. మీరందరూ చాలా అది ఇప్పుడు అంటే ఒకప్పుడు అది మనకి నిత్యం ఇట్స్ ఇట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్, బట్ ఇప్పుడు అదేంటంటే మనకి అది గొప్ప కళగా మనకు అనిపిస్తున్నది. ఆ ఉత్తరాలు చదివితే ఎలా ప్రారంభించారు, ఎలా అడ్రస్ చేశారు అవతల వ్యక్తిని, తర్వాత మీరు విషయంలోకి ఎలా వెళ్లారు, చివరిలో మీరు ఎలా వీడ్కోలు పడికి బాగా చెప్పారు, ఇవన్నీ కూడా అంటే ఒక ఆర్ట్ దానిలో 3-4 భాగాలు ఉంటాయి.
2: ఆర్మీలో ఇప్పటికీ రైటింగ్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. మేము రిపోర్ట్స్ రాయడం కానీ, అండ్ వీఆర్ సీయింగ్ దట్ దిస్ మోడల్ ఇప్పుడు వస్తున్న కొత్త యువతకి అసలు రైటింగ్ అనే స్కిల్ కంప్లీట్ గా డిసిప్లిన్ అయిపోయింది. నేను నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ పర్సనల్ రైటింగ్ అనట్లేదు, ఈవెన్ ఫార్మల్ రైటింగ్. మేము రిపోర్ట్స్ రాయాల్సి ఉంటుంది టు హైయర్ హెడ్ క్వార్టర్స్ కానీ, ఆర్ వార్ లో ఉన్నప్పుడు ఎవ్రీడే వీ హావ్ టు డూ సమ్. సో అసలు ఈ మోడల్ ఈ కొత్త యువతకి రైటింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఇంకా కంప్లీట్ గా ఐ థింక్ ఇట్ విల్ కంప్లీట్లీ డిసప్పియర్.
0: అందుకే అన్నమాట మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. యాక్చువల్గా ఎందుకంటే ఈ మెసేజ్లు వచ్చిన తర్వాత ఏంటంటే అంత అంతసేపు సెల్ ఫోన్ లో టైప్ చేసే ఓపిక లేక మనం కట్ షాట్ చేసేస్తున్నాం, కొన్ని పదాలు డిజపేర్ అయిపోతున్నాయి. ఇప్పుడు నీకు చాట్ జీపీటీ వచ్చాక ఆలోచించే అవకాశం కూడా లేక మనకి ఏం కావాలో ఒక అడిగేస్తే అదే మనకు అన్ని రాసి ఇచ్చేస్తుంది లవ్ లెటర్తో సహా. నేను దానికి యూజ్ అయ్యి పెట్టేసుకోరు అని చేతనంటే మళ్ళీ మనలో లాంగ్వేజెస్ మళ్ళీ అలా బతుకుండాలన్నా మనలో రైటింగ్ స్కిల్స్ లేదంటే థింకింగ్ స్కిల్స్ నెక్స్ట్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనలో ఇంపాక్ట్ ఉండాలంటే దీన్ని రివైవ్ అవ్వాలి. యాక్చువల్గా చాలా మంచి ప్రయత్నం 2014 లో ఆయన ఎవరు ప్రారంభించిన ఈ ఉత్తరం రాసి దినోత్సవం అనేది చాలా గుడ్ ఇనిషియేటివ్ చెప్పాలి. థ్యాంక్ యూ.
2: ఛత్రపతి శివాజీ గారి పినతండ్రి కొడుకు సాహుజీ అని,
0: అవునవును,
2: ఆయన ఈ కేమ్ టు సౌత్ డెక్కన్ లో ఉండేవాళ్ళు ఆయన, ఇవజన్ కర్ణాటక. కానీ ఆయన కోర్టులో తెలుగు లెటర్స్ వచ్చేవి, ఆయన అది చదివి తెలుగు అనేది ఎంత అద్భుతంగా ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ తెలుగు అంటే తెలుగు నేర్చుకుని పల్లకి శివన ఒక పుస్తకం రాశారు, అందులోంచి వచ్చిన ఒక సినిమాని ఆ పాటని ఆయన రాసిన ఒక పాటని మన విశ్వనాథ్ గారు స్వర్ణకమలం సినిమాలో స్టార్టింగ్ లో ఉంటుంది అమ్మాయి ఎవరు భానుప్రియ డాన్స్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు పాడుతుంటారు వాళ్ళ సిస్టర్ ఆయన కూర్చొని ఆ స్టార్టింగ్ ఓపెనింగ్ దాంట్లో ఆ సాంగ్ ఉంటది. తెలుగు అనేది ఆయనకి ఎంత ఇష్టం అంటే భాష గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఉత్తరాల్లో ఉన్న తెలుగు సౌండింగ్ ఆయన విన్నారు, ఇంత అద్భుతమైన భాష నేర్చుకుని అందులో భక్తి గీతాలు రాశారు ఆయన ఛత్రపతి శివాజీ పినతండ్రి కొడుకు
0: సాహుజీ
2: చూడొచ్చు.
0: చాలా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రేడియో సురభి శ్రోతల తరఫున మీలోని ఆ సైనికుడికి సెల్యూట్ వన్ మోర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ చేసినందుకు. అదండి, సో ఉత్తరాల ద్వారా అంటే మనం ఇప్పుడు అది ఒక జ్ఞాపకం అయిపోయింది కానీ ఒకప్పుడు అది మనకు నిత్యకృత్యం. ఏ విషయంలోనూ ఏ చిన్న అవసరం వచ్చినా సరే మరో ఊర్లో ఉన్న వ్యక్తికి అది మన బంధువు అవ్వచ్చు, లేకపోతే మన స్నేహితుడు అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ సంస్థ అవ్వచ్చు, ఎవరికైనా సరే మనం ఉత్తరాల ద్వారానే సమాచారం చేరవేసేవాడు. ఆ రకరకాల ఉత్తరాలు ఆ రాసే పద్దతి అదొక ఆయన చెప్పినట్టుగా ఇందాక సంతనుగా చెప్పినట్టుగా ఒక గొప్ప కళ అది. ఇటువంటి మీకు కూడా ఏమైనా ఉత్తరాల ద్వారా మీ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తప్పకుండా మా పంచుకోవచ్చు. 9726619966. ఈలోపు వేటు సుందరరామ్ గుర్తు గారు రచన చేయగా కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడిన ఈ పాట రాజశేఖర్ మధుపాల వాళ్ళ మీద చిత్రీకరింపబడిన పాట.

0: చంద్రశేఖర్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు సార్, చెప్పండి. నమస్కారం. అవునండి అవునండి, ఇవాళ అంతర్జాతీయ ఉత్తరాలు రాసుకునే దినోత్సవం అట, అందుకని చెప్పి మనం అది పురస్కరించుకుని కొన్ని పాటలు వింటున్నాం, ఇలా మీకు వంటి వాళ్ళకి కాల్స్ తో మాట్లాడుతున్నాం. చెప్పండి సార్.
1: మంచి అంశం అండి. అంశం గురించి మాట్లాడే ముందు మీకు పొడుపు కదా, బహుశా ఇనే ఉంటారు. తోకలేని పిట్ట ఆవిడ దూరం పోయిందని చిన్నప్పుడు అడిగేవాళ్ళు.
0: ఉత్తరం గురించి కరెక్టే, పోస్ట్ కార్డు గురించి చిన్నప్పుడు పొడుపు కదా అడిగేవారు దీన్ని.
1: అదే అండి, చాలా మంచి అంశం అండి. చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.
0: మీ జీవితంలో మీరు రాసిన లేదా మీకు వచ్చిన ఉత్తరాల్లో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది ఏమైనా ఉందా? ఉంటే తప్పకుండా పంచుకోండి.
1: తప్పకుండా అండి. మొన్న మధ్యనే నేను, నాకు చిన్నప్పుడు స్టాంపులు కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉండేది.
0: అవునా? ఓకే.
1: అది మొన్న మధ్యన మా ఫ్రెండ్స్ వస్తే కొద్దిగా అది బయటికి తీసి, అంటే ఈ మధ్యన కొద్దిగా తగ్గింది అనుకోండి, వచ్చినాక కోసలేదు. చాలా చాలా అంటే ఒక పెద్ద సూట్ కేసు నిన్న ఉన్నాయి.
0: ఎన్నేళ్ళు కలెక్ట్ చేస్తున్నారు?
1: చిన్నప్పుడే బాగా కలెక్ట్ చేస్తున్నాను, అమెరికా వచ్చినాక ఆపేశాను.
0: ఇండియాలోనే
1: కలెక్ట్ చేశాను. అంటే మనకి కరెన్సీలో నోట్లు ఉంటాయి కదండి, అది అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు చెప్పిపోయాడు, కాయిన్స్ మిగిలి.
0: అయ్యో.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure.
7: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
8: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: చెప్పండి చంద్రశేఖర్ గారు, మీ మీ మీ అనుభవాలను తప్పకుండా, అంటే ఇంతసేపు మీరు నాతో పంచుకున్నారు తప్పకుండా నేను శ్రోతలకు అందజేస్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్ మీ ఉత్తరాల నుంచి. మీకు
1: తర్వాత పెళ్ళైంది, అమెరికా వచ్చాక పెళ్ళైంది, నేను ముందుగా వచ్చాను. మా ఆవిడ కొద్దిగా ఆలస్యం వచ్చింది హైదరాబాద్ తర్వాత. తను పుట్టినరోజు వచ్చానమాట, పుట్టినరోజుకి ఒక లేఖ, అంటే ఇక్కడి నుంచి ఉత్తరం కాదు కానీ లేఖ. లేఖ అని ఎందుకు అంటున్నానంటే ఉత్తరం అయితే మనం బట్వాడా ద్వారా వెళ్తుంది, అదే లేఖ అంటే వేరే ఎవరన్నా మిత్రుల ద్వారా అది తేడా. సో అట్లా ఎవరో వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపించారు.
0: అంటే హంసరాయి వారు మేఘ సందేశం ఆ విధంగా అనమాట.
1: అదే అండి, దాంట్లో అంటే మరి సిగ్గంగి అని ఒక కవిత పంపించాను. అప్పటి నుంచి నా పుట్టినరోజుకి ఖచ్చితంగా ఒక కవిత రాయాలని ఏదైనా అడిగింది అనమాట.
0: సో మీరు రాస్తున్న మీ కవితను కొనసాగిస్తున్నారా లేదా ఇప్పటికి?
1: ఇప్పుడు
0: పాతిక సంవత్సరాలు మా శ్రోతల కోసం ఒకటి వినిపించగలరా? మీకు అభ్యంతరం లేకపోతే
1: అనుపక్షం లేదండి, కష్టం
0: కాదు. మీరు రాసిన కవిత్వాల్లోంచి, రాసిన కవితల్లోంచి?
1: అదే అండి, కవిత్వాలు నేను ఇంట్లో ఇక్కడ లేను, కార్ లో ఉన్నాను.
0: ఓహో, అలా అంటారా? ఓకే ఓకే, తప్పకుండా, నో ప్రాబ్లం సార్. చాలా బాగుందండి, అద్భుతం మీ మీ స్టోరీ మాత్రం. అంటే ఇందాక సంతను గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన అంటే ఆయన ఆర్మీలో యుఎస్ ఆర్మీలో పనిచేస్తున్నారు వారు, వారు వారి భార్యకి వారికి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటి గురించి కాకుండా మంచి చరిత్రకు సంబంధించిన ఒక మంచి విషయం కూడా చాలా చక్కగా చెప్పారు ఆయన. ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీ అంటే మంచి మంచి సంఘటనలు మీ లైఫ్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదండి చంద్రశేఖర్ గారు కాల్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు ఆయన జీవితంలో ఉత్తరాల నుంచి. ఒకటేంటంటే, ఆ రెండు తప్పుగా శ్రోతలకి నేను చెప్పి తీరాలి, ఏంటంటే ఈ మధ్య ఆయన ఆయన ఆయనకి స్టాంప్స్ కలెక్షన్ అది బాగా అలవాటు ఉందట. అవన్నీ వాటిలోంచి ఏదో వెతుకుతుంటే తీస్తుంటే ఆయనకు ఒక ఉత్తరం బయటపడిందట. ఇంతకీ ఆ ఉత్తరం ఏమిటి అంటే, ఆయనకి ఆయన 4వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ స్కూల్కి పంపించిన పోస్ట్ కార్డు అనమాట. ఆ కార్డు ఆయన బయటపడిందట. ఎంత గొప్ప విలువైన వస్తువు అండి, ఎంత గొప్ప జ్ఞాపకం. వాళ్ళ నాన్నగారు అక్షరాలు ముత్యాలు పేర్చినట్టుగా ఉంటాయట. సో అంచేత ఆయన ఇందాక దాసనారాయణరావు అన్నట్టుగా అందమంతా ఏర్చికూర్చి అక్షరాలుగా పేర్చి ఆయన కొడుక్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆ తండ్రి కొడుక్కి ఉత్తరం పంపిస్తే ఆ ఉత్తరం 8 నాళ్ల తర్వాత మళ్లీ ఆయనకి బయటపడింది. ఆ ఉత్తరాన్ని ఆయన చక్కగా పొదుగు పట్టుకుంటే నాన్నను చూసినట్టేనండి, నాన్న రాసిన ఉత్తరం అంటే అది నాన్నే అవుతుంది కదా. అలాగే ఇంకొక గొప్ప జ్ఞాపకం ఏంటంటే, వారు కాలేజీలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వారంకి ఒక ఉత్తరం తల్లికి, ఇంటికి ఒక ఉత్తరం ఆయన క్లోజ్ ఫ్రెండ్ కి రాసేవారట. ఆ ఫ్రెండ్ గారి అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంటున్నది. సో ఆ అమ్మాయి మధ్యకాలంలో ఈయన రాసి, ఈయన వాళ్ళ నాన్నగారు రాసిన ఒక ఉత్తరం తీసి ఆ ఉత్తరాన్ని ఇతనికి గిఫ్ట్ గా బర్త్డే అన్నట్టు ప్రజెంట్ చేసిందట. అంటే ఈయన ఎప్పుడో చిన్నప్పుడు కాలేజీ చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్ కి రాసిన ఉత్తరం ఇవాళ ఆయనకు మళ్ళీ గిఫ్ట్ గా ఆయనకి వచ్చిందనమాట. ఇటువంటి గొప్ప జ్ఞాపకాలండి. ఎంత అందమైన జీవితం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని అంత అందంగా తీర్చి తీర్చిదిద్దేవి ఇటువంటి గొప్ప జ్ఞాపకాలే. ఈ జ్ఞాపకాలన్నీ కలిస్తేనే ఒక అందమైన జీవితం ఉంటుంది. అలా మీ అందమైన జీవితంలో అందమైన ఉత్తరాల జ్ఞాపకాలు ఏమంటే తప్పకుండా మొత్తం పంచుకోండి. ఈలోపు గాయత్రి సుగాత్రి గారు వారు అడిగిన ఒక మంచి పాట వేటూరు సుందరరామమూర్తి గారు రచన చేయగా హంసలేఖ స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు పాడిన పాట. వేటూరి గారి పద విన్యాసం, ప్రేమలేఖ రాసి నీకు అంది ఉంటది, పూలబాణం వేస ఎద కంది ఉంటది. వేటూరి గారి పాటలోనండి విరామ చిహ్నాలు జాగ్రత్తగా పాటించాలి, లేదంటే అర్థం మారిపోతుంది. ఆయన మొదటి వాక్యంలో ఏమన్నారంటే, ప్రేమలేఖ రాస నీకు అంది ఉంటది, రెండోసారి పూలబాణం వేస ఎద కంది ఉంటుంది. అందడానికి కందడాన్ని ఆయన సంధి కుదిరిచి ఎంత చక్కగా అద్భుతంగా రాశారో చూడండి. అద్భుతమైన పాట సుగత్రి గారు మీకోసం అండి, ముచ్చముద్ద ముద్దు సినిమా నుంచి.

0: చేయడు సార్. ఇవి మీరు ఆనే ఉన్నారు సార్?
1: అవునేరా. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, డాలెస్ లో మూవీ ఉంటే వెళ్తున్నాం ఇప్పుడు పంజారి రిలీజ్ కి. మీరేమన్నా సాంగ్స్ పెడతారా?
0: తప్పకుండా. మీ పేరేంటి?
1: నా పేరు కూడా పవనే.
0: పవన్ గారు, పవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ గారు రిక్వెస్ట్ చేస్తారు, ఏం పాట అండి?
1: పంజా టైటిల్ సాంగ్ వేస్తే హ్యాపీ ఫీల్.
0: పంజా టైటిల్ సాంగ్ తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
0: ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఒక రెండు రిక్వెస్ట్లు వచ్చాయండి, వాటిని కూడా మనం తప్పకుండా వినిపిద్దాం. అయితే ఇందాక మనకి చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి చాలా మంచి వారి జ్ఞాపకాలను ఆయన మనకి తెలియజేశారు. హర్ష గారు కూడా ఫోన్ చేసి ఇందాక ఆయన మాట్లాడుతూ సంతన్ గారు చెప్పిన వాళ్ళ జ్ఞాపకాలు లేదంటే వీరిద్దరు జ్ఞాపకాల గురించి కూడా చాలా మంచి ఆయన కూడా అన్నారు. చాలా సంతోషం వేసిందండి, మన గొప్ప విషయాలు తెలిసే ముందని చెప్పి. సో చంద్రశేఖర్ గారు, మీరు చాలా అద్భుతమైన జ్ఞాపకాలు చెప్పారు సార్. అంచేత మీరు మీ భార్య గారికి మీరు గత 25 సంవత్సరాలుగా రాస్తున్న కవిత్వం గురించి మీరు ఎన్నో కవితలు దాచి ఉంటారు, అవి చెప్పమంటే ప్రస్తుతానికి మీరు డ్రైవ్ చేస్తున్నారు, అందుబాటులో లేవు. కానీ బహుశా మీరు మీ భార్య గారికి రాసిన కవిత్వం ఈ విధంగా ఉండి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. ఈ పాట వినండి సార్, మీకు మీ భార్య గారికి ఈ పాట అంకితం. స్వప్న చిత్రం నుంచి రాజశ్రీ గారు రచన చేయగా సత్యం స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇష్టమైన పాట ఇది. చంద్రశేఖర్ గారు, మీకు మీ భార్య గారికి, మీ ఇద్దరు కోసం సార్ ఈ సాంగ్.

అదండి, ఎదలోన కదిలే మీ జీవిత భాగస్వామిని దేనితో సరిపోల్చాలో మీకు తెలియనప్పుడు ఆ ఉత్తరంలో నువ్వు నా ప్రాణం అని రాసి సంతకం పెట్టేసి పోషేయండి. ఏం పర్వాలి, దట్ స్పీక్స్ వాల్యూమ్స్. సో చాలా మంచి పాట ఇది. చంద్రశేఖర్ గారికి మనం అంకితం ఇచ్చాం. తర్వాత ఇందాక మనకు ఫోన్ చేసిన హర్ష గారు, ఆయన ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారని ఇవాళ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారి చూసారు అటు నుంచి చెప్పాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్ష గారు రిక్వెస్ట్ చేసిన పాట ఖుషీ చిత్రం నుంచి, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. హర్ష గారు, హియర్ యు గో సార్.

ఖుషి చిత్రం నుంచి మాటల మాత్రికుడు పింగళి నాగేంద్రరావు గారు రాసిన ఒరిజినల్ సాంగ్, దానికి మణిశానం గారి స్వరకల్పనలో ఖుషి మురళి గారు పాడిన పాట హర్ష గారి కోరికపై, తర్వాత పవన్ గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ గారు రిక్వెస్ట్ చేసిన పాట పంజా అనే సినిమా నుంచి టైటిల్ సాంగ్ పవన్ గారు హీరో సార్.

అదండి పంజాబ్ సినిమా నుంచి పవన్ కుమార్ గారి కోరికపై హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ సార్. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ వచ్చిందండి శ్యామ్ గారి కోరికపై స్వప్న సినిమా నుంచి మరొక అద్భుతమైన పాట బాలు గారు పాడిన పాట ఇదండి దాసరి నారాయణరావు గారు రచన చేయగా సచిన్ గారి స్వరకల్పనలో ఈ పాట శ్యామ్ గారి కోరికపై హీరిగో సార్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
9: అమ్మా, సాటర్డే మూవీ?
6: మన బడి క్లాస్.
9: అమ్మా,
6: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
9: ఉప్పు కప్పు రంబు.
6: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
10: వీరామంత్రం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం మొదటి గంటలో ఇవాళ అంతర్జాతీయ ఉత్తరాలు రాసుకునే దినోత్సవం సందర్భంగా మనం ఆ ఉత్తరాల గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని పాటలు విన్నాం. చక్క మనకి శ్రోతలందరూ కాల్ చేసి వారి వారి జీవిత అనుభవాల్ని, తీపి జ్ఞాపకాలని మనందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన జ్ఞాపకాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఒక ఉత్తరం ఒకప్పుడు 100 కొద్ది మనకు ఉత్తరాలు రావడంతో మనం బహుశా పెద్దగా పట్టించుకున్నామో లేదో గానీ, ఈ రోజున ఉత్తరాలు చాలా అపురూపమైన అవి. ఒకవేళ మన దగ్గర మనం వాటిని దాచుకుని ఉండి ఉంటే మన మన పేరెంట్స్ రాసిన ఉత్తరాలు, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, మన తోడుగుట్టిన వాళ్ళు కానీ, భార్యాభర్తల మధ్య ఉత్తరాలు, ఇలా ఏవైనా సరే. ఇంకా చెప్పాలంటే అవే కాదండి, ఇంకొక ముఖ్యమైన ఉత్తరం ఉంటుంది. మనకు ఉద్యోగం వచ్చినట్టుగా తెలియజేస్తూ ప్రభుత్వం వారు పంపించే అపాయింట్మెంట్ లెటర్, అది కూడా ఒక ఉత్తరమే. ఎంత అద్భుతమైన ఉత్తరం అది! మొట్టమొదటి అపాయింట్మెంట్ లెటర్ అపురూపంగా అందరూ భవిష్యత్తు దాచుకుని ఉండే ఉంటారు. నా దగ్గర కూడా మా స్టీల్ ప్లాంట్ వారు పంపించిన మొట్టమొదటి అపాయింట్మెంట్ లెటర్ చాలా అపురూపంగా దాచుకున్నాను. తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినా సరే ఏమిటో ఆ అపాయింట్మెంట్ లెటర్ చూస్తే కలిగే ఆనందం మాత్రం దాని మాటల్లో వర్ణించలేమండి. అది మాటలకు అందని ఆనందం అది. ఎందుకంటే మొట్టమొదటిసారి జీవితంలో మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టింది ఆ ఉత్తరం, ఆ ప్రభుత్వం వారు పంపించిన వాటెవర్ ద ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్. సో ఆ విధంగా మన జీవితాల్లో మనకి మధురమైన జ్ఞాపకాలను నిలిచిన గొప్ప గొప్ప ఉత్తరాలు మన దగ్గర ఉండే ఉంటాయి. నేను యాక్చువల్ గా ఏంటంటే ఇవాళ కార్యక్రమం టైం సరిపోలేదు, లేదంటే కొన్ని కొన్ని గొప్ప ఉత్తరాలు ఉన్నాయండి. మామూలుగా ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఏంటంటే మొదటి గంటలో బిట్వీన్ మానవ సంబంధాల మధ్యలో జరిగే ఈ ఈ ఉత్తరాలు, అంటే మనం తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఇలా అనమాట. అది కాకుండా కొన్ని ఉత్తరాలు ఉంటాయని, అవి సమాజాన్ని ఉద్ధరించిన ఉత్తరాలు, దేశాన్ని, దేశ గతిని, దేశాన్ని మార్చిన ఉత్తరాలు. అవి అటువంటి ఉత్తరాలు అంటే ఆ రాసిన వ్యక్తి, అందుకునే వ్యక్తి ఇద్దరు కూడా మహోన్నతులు, మహానుభావులు అయి ఉంటారు. అటువంటి వాళ్ల మధ్యలో ఉత్తరాలు అంటే అవి ఏముంటాయి అంటే ఆ ఉత్తరంలో వాళ్ళు రాసుకునే విషయాలు ఏముంటాయండి అంటే, ఉదాహరణకి కందుకూరి వీరసలింగం పంతులు గారు వారు వారి స్నేహితులకు రాసిన ఉత్తరాలు, బాల్య వివాహాలకి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాలు జరిపించాలని దానికోసం పోరాడిన కందుకూరి వీరసలింగం పంతులు గారు వారి స్నేహితులకు రాసిన ఉత్తరాల్లో ఏ విశేషం ఉంటుందండి? ఈ సమాజం గురించి, వీటి గురించి ఆయన రాసి ఉంటారు. బహుశా చలంగారి లేఖలు చాలా మంచి, అది కూడా మనం కావంటే ఐ థింక్ పుస్తకాలకు దొరుకుతున్నట్టుంది, అది గొప్ప విషయం. స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రాణాలంటే పోరాడిన ఒక యోధుడైన, కేవలం రచయిత మాత్రమే కాదు, అటువంటి తెలంగాణ రాసిన ఉత్తరాల్లో విశేషం ఏముంటుందంటే స్త్రీ స్వేచ్ఛ గురించి ఆయన రాసి ఉంటారు. బహుశా గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు మధ్య రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు అవి ఏంటంటే, అప్పటి వరకు రాజులు లేతే జమీందారులు బాగా ఉన్నవాళ్లు లేదా చదువుకున్న వాళ్ల దగ్గరే ఉండిపోయిన సాహిత్యం అనే దానిని, గ్రాంధిక భాషలో ఉన్న సాహిత్యాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చి దాన్ని సామాన్యులు దారి పట్టించిన ఉద్యమం అది, వ్యవహారిక భాషోద్యమం. ఆ ఉద్యమం కోసం పోరాడిన యోధులు. ఇవాళ మనం ఈ పాటలన్నీ ఇంత చక్కగా మనకు అర్థమవుతున్నాయంటే రాసిన పత్రికల్లో మనం చదువుతున్న వార్తలైనా సరే, పుస్తకాలైనా సరే మనం చదువుతుండేవి మనకు అర్థమవుతున్నాయంటే దానికి కారణం గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు వారు జరిపిన వ్యవహారిక భాషోద్యమం. ఆ ఉద్యమం ఫలితంగానే మనకి ఏంటంటే ఈ రచనలన్నీ కూడా మన వాడుక భాషలో జరుగుతున్నాయి. వారిద్దరి మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, జవహర్లాల్ నెహ్రూ గారు వారి అమ్మాయి స్వాతంత్ర పోరాటం చేస్తూ అందులో భాగంగా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఇందిరాగాంధీ గారికి ఆయన రాసిన ఉత్తరాలు, అవన్నీ కూడా ఏంటంటే అవి చదివితే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మానవ పరిణామం లేదంటే చరిత్ర, వాటి గురించి ఆయన రాశారు, మంచి నాలెడ్జ్ వస్తుంది మనకి. ఇలా కొన్ని అద్భుతమైన గొప్ప గొప్ప ఉత్తరాలు ఉన్నాయి. ఐన్స్టీన్, టెడీ రూస్వెల్ట్ గారికి రాసిన ఉత్తరం ఇలా అనమాట. ఎన్నో అటువంటి గొప్ప గొప్ప మహానుభావులు రాసిన ఉత్తరాలు కూడా మనకున్నాయి. సో మన టైం సరిపోకపోవడం వల్ల నేను గబగబా వాటిని వివరించేస్తున్నాను. అయితే సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ప్రముఖ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, భాషోద్యమ కర్త, ఆయన కూడా గ్రంథాలయ ఉద్యమం కర్త ఆయన, వారికి గొప్ప గొప్ప కవులు, రచయితలు అప్పటి కాలంలో వారందరూ రాసిన ఉత్తరాలు చూస్తే ఆశ్చర్య వేస్తుందండి. వాటిలో ఆ పుస్తకం అదే ఉంది. అందులో ఒక ఉత్తరం ఏంటంటే, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన గురించి తెలియని వారు ఉండరు. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు తను రచనలు చేస్తున్న తొలి రోజుల్లో ఆయన సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన ఉత్తరం చదివితే కొంచెం ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి మహానుభావుడు, అంత గొప్ప రచయిత, ఆయన ఏమంటారంటే ఆయన తను రాసిన రచనలు ఏకవేరా లేదంటే వేణరాజు ఇటువంటి నాటిక, ఇటువంటి రచనలు ఒక ఐదారు, వాటి గురించి ఆయన ఏమంటారంటే ఇవన్నీ నేను ఆంధ్రదేశంలో వీటిని నేను ప్రచురించగలిచాను, కానీ మీరు అప్పటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణలో ఉంటారనమాట. సో మీ ప్రాంతంలో కూడా నా రచనల్ని నేను కాస్త ప్రచురించి వాటికి ప్రాచుర్యం తెద్దాం అనుకుంటున్నాను, అందుకు మీరు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. నాకు హైదరాబాద్ తెలియదు, మీ ఊరు వస్తే మీరు మీ ఇంట్లో మీరు నాకు ఆశ్రయం ఇస్తే, మీ దగ్గరే ఉండి నేను మీరు నాకు ఈ సాయం చేసి పెడితే బాగుంటుంది అంటూ ఆయన రాసిన ఒక ఉత్తరం అద్భుతంగా ఉంటుందండి. అంతటి మహారచయిత, మహాకవి ఆయన రాసిన ఉత్తరం ఎంత చక్కగా రాశారు. అది ముఖ్యంగా ఆ ఉత్తరాలు చదివితే భాష అండి, మరుగును పడిపోయి కొన్ని పదాలు మాయమైపోయి, ఇందాక సంతను గారు అదే అన్నారు, ఈ షార్ట్ కమ్యూనికేషన్ వల్ల భాష ఏమైపోతుంది అనిపిస్తుంటుంది. అటువంటి చదివితే ఏంటంటే మళ్ళీ ఆ భాష, ఆ పదాలన్నీ ఒక్కసారి తెలిసినవి, అవి మనం ఉపయోగించట్లేదు అంతే. అటువంటి మహానుభావులు రాసిన ఉత్తరాలు వాళ్ళు ఉపయోగించిన పదజాలం, వ్యక్తీకరించిన భావ వ్యక్తీకరణ ఎలాగ వాళ్ళు రాశారు అవన్నీ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేర్చుకోవచ్చు కూడా, మనం చదవడానికి బాగుంటుంది, నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఆ గొప్ప ఉత్తరాన్ని గుర్తు చేస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీర ప్రస్తావన తెచ్చారు. ఆ ఏకవీర సినిమాలోంచి ఒక పాట వినేసి అప్పుడు మనం ఈ రెండో గంట కార్యక్రమంలోకి వెళ్దామండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, కాదు ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడిన ఈ పాట తెలిసిపోయి ఉంటుంది మీకు. ఈ పాటతో మనం ఉత్తరాల కార్యక్రమాన్ని ముగించి మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం అన్నమాట.

0: టాపిక్ చాలా ఏమంటారు మంచి టాపిక్ అండి మీరు తీసుకున్నది. లెటర్స్ పేపర్స్ అవి ఎంత వాల్యుబుల్ ఎంత బాగా చెప్తారంటే అఫ్ కోర్స్ అందరూ అందుకనే అంత బాగా కనెక్ట్ అయ్యారు మీ లిసినర్స్
1: కూడా.
0: ఇది వరకు అంటే నాకు గుర్తున్నది లెటర్స్ అంటే దాని మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇది వరకు బాటిల్స్ లో లెటర్స్ పెట్టి సముద్రంలో వేసేవారు.
1: ఇంతకీ మీరు మీ జీవితంలో మీరు రాసిన మీరు అందుకున్న అప్రూవ్ ఉత్తరాలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి. నా బెస్ట్ ఫ్రెండ్ తను మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తను వేరే కాలేజ్ కి వెళ్ళిపోయింది చెన్నైకి. సో అప్పుడు లెటర్స్ రాసుకున్నాం నేను తను, అవి నాకు ఇంకా గుర్తున్నాయి. తనకు ఒక్కదానికి లెటర్ రాసేదాన్ని అదే పనిగా ఎవ్రీ సండే రాసి మండే మార్నింగ్ పోస్ట్ చేసేదాన్ని.
1: ఇంతకీ మీరు మీ ఉత్తరాల టాపిక్ ఏముండదండి? ఇప్పుడు సబ్జెక్ట్స్ చాలా టఫ్ ఉన్నాయనా లేదంటే దేని గురించి మీరు ఎక్కువగా మాట్లాడుకునేవారు ఉత్తరాల ద్వారా లేదంటే అప్పటి మీ ఫేవరెట్ సినిమాలు?
0: అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, తను అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యింది. సో అట్లా కొత్తగా కాలేజ్ విషయాలు ఎలా ఉంది ఏంటి అవన్నీ, పాత ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, తనకు అక్కడ చెన్నై కాలేజ్ ఎలా ఉంది, అలాగా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు రాసుకున్నాం లెటర్స్.
1: అవునా, మరి ఇంతకీ అవసరాలు ఇప్పుడు ఉన్నాయా మీ దగ్గర?
0: అయ్యో ఏమండి పోయే
1: చూసారా
0: రాసుకున్నాను.
1: అవునా,
0: అన్నట్టు ఆఫర్ నా ఫస్ట్ ఆఫర్ లెటర్ రాదు ఉంది,
1: ఉందా
0: నా ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఉంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
0: రాసుకుంటా
1: ఇప్పుడు ఆ ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్ చూసినప్పుడు ఒకసారి మీరు రివైండ్ అవుతుంది మీ జీవితం అంతా కదా, అప్పటి మొట్టమొదటిసారి అనుకున్న ఆనందం అనుభూతి.
0: అది ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చిన అక్కడ ఒక లెటర్ ఇచ్చారు అది దాచుకున్నాను. వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ తర్వాత పంపించారు అది దాచుకున్నాను. సో యా అవన్నీ మీన్స్ అ లాట్.
1: అంతేనండి, అంతే వాటన్నింటినీ ఒక్కసారి అంటే వీటన్నిటికంటే ముందు ఈ దినోత్సవం ప్రారంభించిన ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్ ఆయనకి ముందు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటివి ఏంటంటే మనం కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఇది మరుగున పడిపోకూడదు, ఇది చాలా మంచిది. అంటే ఉత్తరాలు రాయడం అనేది అన్ని రకాలుగా మనం ఉపయోగపడదు. ఒకసారి మనకి మనం రైటింగ్ స్కిల్స్ భాష అలాగే ఇంటాక్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎంతైనా సరే టాంజిబుల్ ఒకటి టెక్స్ట్ ద్వారా పంపించడం తప్పులేదు, డిజిటల్ యుగంలో మాట అనకూడదు, కానీ ఎంతైనా సరే కాగితం ద్వారా మీరు దాన్ని అందుకుంటే ఆ ఎదుటి వాళ్ళ ఇది ఉత్తరం మన చేతికి వస్తే చదువుతున్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని ఆ ఉత్తరంలో మనం చూసుకుంటాం ఊహించుకుంటాం, అది ఆ అనుభూతి ఎక్స్ప్రెస్ చేయడం అంత గొప్ప అవకాశం ఉంటుంది. ఆ ఆనందం వేరు,
0: పర్సనల్ ఎమోషన్ ఉంటది. నా తెలుగులో పర్స్ అంత తొందరగా
1: రాలేదు,
0: పర్సనల్ ఎమోషన్ కదా లెటర్ లో మీన్స్ అలాట్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు.
0: థ్యాంక్
1: యూ అండి. అదండి సుధ గారు మా సహచర ఆర్జే వారు కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు, మంచి అభిప్రాయాలు పంచుకున్నారు. మీ జీవితంలో మీ మొట్టమొదటి అపాయింట్మెంట్ లెటర్ అది ఇంకా మీరు దాచుకున్నారు, అపురూపమైన లెటర్ అండి అది, అందరూ అందుకోవాలనుకుంటున్న లెటర్ కదా. సో మీ ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఒకవేళ ఉంటుంటే మరొకసారి ఆ ఫైల్ తీసి ఆ లెటర్ ని ఒకసారి మరొకసారి శాంతం చదువుకోండి. ఏ తేదీ వచ్చింది, ఎవరి దగ్గర నుంచి, అందులో వాళ్ళు ఏం రాశారు, మీకు మీ జీతం ఎంత, మీ బెనిఫిట్స్ ఇవి అది ఇది ఎవరు రాస్తారు అనమాట, అవన్నీ ఒకసారి చదువుకుంటే ఒక్కసారిగా అక్కడికి వెళ్తారు. ఆ మొట్టమొదటి అందుకున్న రోజున ఆ రోజున మీ ఫీలింగ్ ఏంటి, ఆ తర్వాత మీ పెద్దవాళ్ళకి వరకు చూపించే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని, ఆహా అద్భుతంగా మిమ్మల్ని వాళ్ళు సంతోషించుంటారు లేదంటే పొగిడు ఉంటారు, ఏవైనా సరే అవన్నీ ఒకసారి మీకంటే రివైవ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన ఈనాటి కార్యక్రమంలో 2 గంటలు నేను మాట్లాడాలనుకుంటున్న ఒక గొప్ప నటి అండి, కొంచెం ఆవిడకి అదే మనం టైం కొంచెం నాకు సరిపోలేదు, బట్ వీరైన త్వరగా ఆవిడ నటించిన సినిమా నుంచి కొన్ని పాటలు మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ నటి ఎంత గొప్ప నటో, ఆవిడ నటించిన ఆ పాత్రలన్నీ కూడా తెలుగు వారి వారసత్వ సంపద, అంత భద్రంగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అంత అద్భుతమైన పాటలు ఆవిడ అంత అద్భుతమైన పాత్రలు ఆవిడ నటించారు. ఎందుకంటే ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర్ గారు ఒక పాటలు అంటారు, భగవంతుని ప్రతిరూపం కరుణ ఎందురు అని చెప్పి. అంటే ఈ సృష్టిలో కరుణ అనేది ఇద్దరికే సాధ్యం అండి, ఒకరు భగవంతుడైతే ఇంకొకరు తల్లి. ఆ కరుణకి ఒక రూపం అనేది అంటూ ఉంటే అది ప్రముఖ నటి అంజలీదేవి గారు. ఎందుకంటే ఆవిడ మీరు ఇప్పటి వరకు ఆవిడ సినిమాలు ఎక్కడైనా చూడండి, ఆ పాత్రలు ఏ పాత్ర పోషించినా సరే ఎటువంటి రసమైనా సరే ముందు ఆ కరుణ అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంటుంది ఆవిడ ఆవిడ ఆవిడ ముఖ వర్చస్సులో అనమాట. అంత గొప్ప నటి అటువంటి అంజలీదేవి గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటూ వాళ్ళు నటించిన సినిమా నుంచి కొన్ని పాటలు మనం విందాం. మొట్టమొదటిసారిగా అంటే 9 ఏళ్ల వయసులో ఆవిడ రాజహరిశ్చంద్ర సినిమాలో బాలనటిగా ఆవిడ సినీ రంగ ప్రవేశం చేసినా సరే 47 వచ్చిన గొల్లబామ్మ ఆ సినిమా నుంచి ఆవిడ నటిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత తెలుగువారి రామాయణ లవకస సినిమాతో స్టార్డమ్ దక్కింది ఆవిడకి. అంజలీదేవి గారు రామారావు గారు నటించిన వారసత్వం అనే చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విందామండి. ఆరుద్ర గారు రచన చేయగా ఇది ఘనశాల గారు సుశీల్ గారు పాడిన పాట ఇది. దీనికి సంగీతం సమకూర్చిన వారు ఘనశాల గారు.

0: ఇద్దరు కదా. ఆ శ్యామ్ గారు టైం మీద ఏంటి సార్ చెప్పండి, మీరు ఆన్ అన్నారు.
1: మంచి టాపిక్ అండి, ఉత్తరాల మీద తీసుకున్న టాపిక్ ఐ థింక్ అది కన్వర్జ్ అయిపోయాయి, బ్యాడ్ అక్కడ ఉంది. బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ట్రెడిషన్. ఎవరో రిమైండ్ చేసి అన్నారు, నేను జోహార్
0: సంతన గారు
1: చాలా దృష్టం. అండ్ టెలిగ్రామ్ వచ్చి భయపడే వాళ్ళు టెలిగ్రామ్
0: అదే అంతే అంతే.
1: ఆ రోజు మీరు వేరే అంటే అఫ్కోర్స్ డిజిటల్ టెక్నాలజీ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ కాదని వాళ్ళు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ ఐ థింక్
0: అంటే మీరు మీరు అన్నట్టుగా పోస్ట్ కార్డు ఇంగ్లాండ్ లెటర్ అని కూడా అనివారు సరదాగా. సో అవి అవి కన్వర్గ్ అయ్యాయి. అయితే ఒకటేంటంటే చెప్తున్నా కదండి, ఇప్పుడు ఏదైనా సరే ఎదురు చూడడంలో ఉండే ఆనందం ఉంది చూసారా, ఆ అనుభూతి ఆనందం, ఆ ఉత్సుకత లేదంటే అవన్నీ కూడా కొంచెం మిస్ అవుతున్నాం, కొంచెం ఏంటంటే ఇంపేషెంట్ అయిపోతాం. ఎందుకంటే ఎదురు చూడడం అలవాటైతే సహనం కూడా అలవాటు అవుతుంది మనకి. ఇప్పుడు ఒక ఏదైనా మనం ఒక దానికోసం మనం కావాలని కోరుకుంటున్నాం అంటే దానికోసం ఎదురు చూడగలగ ఇన్స్టంట్ గా మీకు యువర్ అపాయింటెడ్ అని చెప్పి మీకు డిజిటల్ మెసేజ్ నెక్స్ట్ సెకండ్ లో వస్తుంది. కానీ ఎంతైనా మీరు మీరు అన్నట్టు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి చూసి చూసి చూసి అప్పుడు ఫైనల్ గా ఒక వారం రోజుల తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ ఆ సందు తిరగగానే మీ గుండె దరదలు ఆడుతుంది, వస్తున్నది వస్తున్నది మన లెటర్ అని చెప్పి కదా. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అది లెటర్ ఇచ్చిన తర్వాత చూసి అది ఏ అపాయింట్మెంట్ లెటర్ మీరు ఎదురు చూస్తున్న లెటర్ ఏదో అయి ఉండంటే ఆ ఆనందం దట్ ఈస్ మిస్సింగ్ దీస్ డేస్, అది కోల్పోతున్నాం అన్నది. అంతే అండి,
1: ఇంకోటి ఏంటంటే ఆ పోస్ట్మెన్ పండగ దీవాలి దసరాకి వచ్చేవాడు
0: మామూలు దసరా మామూలు
1: దసరా దసరా
0: మామూలు
1: చేశారు ఒక రోజు ఎర్రటి పోస్ట్ డబ్బా దాని మీద మీరేం
0: అవును అదే పోస్ట్ డబ్బా కనుమరు వేయబోతుంది అప్పుడు దాని మీద ఒకసారి ఎందుకంటే అఫీషియల్ గా మనకి న్యూస్ ఆయుధం వచ్చింది అనమాట.
1: టెలిగ్రామ్ ఐ థింక్ దట్ వాజ్ ద లాస్ట్ డే ద టెలిగ్రామ్ వాజ్ క్లోజ్ ఇన్ ఇండియా. మీరు ఆ రోజు ఆ సందర్భంలో మీరు ఏదో ప్రోగ్రామ్ ఇచ్చేసారు.
0: అవునవునవును ఇది ఒకటే రండి, మనకి సౌకర్యాలు పెరగడంలో తప్పు లేదు. ముందు ముందుకు వెళ్తుంటే లైఫ్ ఈజీ అవుతుంటుంది, కానీ ఏంటంటే అట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ అన్నది కొంచెం. అందుకని ఏంటంటే మనం అలా కాపీ ఇంకొక రకంగానైనా సరే వాటిని మనం ఇంటాక్ట్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇన్లాండ్ కవరును లేదంటే పోస్ట్ కార్డు మనకి కనుమరుగు అయిపోయినా ఎప్పటికీ కవర్ ఉంటే కాగితం తీసుకుని చక్కగా ఉత్తరం రాసి కవర్లో పెట్టి పోస్ట్ చేసి మనం పంపించవచ్చు. అది ఎటువంటి అందర్శనం చేత అది ఇంకా సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. అదొక జ్ఞాపకంగా మిగులుతుంది. ఇందాక మనకిద్దరు ముగ్గురు శ్రోతలు చెప్పారు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు రాసిన నాలుగో తరగతిలో వాళ్ళ నాన్నగారు రాసిన ఉత్తరం లేదంటే ఫ్రెండ్ కి ఇతను రాసిన ఉత్తరాన్ని ఆ ఫ్రెండ్ కూతురు ఇప్పుడు ఆయనకి బర్త్డే గిఫ్ట్ గా పంపించడం ఇలా కొన్ని ఉన్నాయి చూసారు. ఇవన్నీ ఏంటంటే తర్వాత సంతన గారు యుఎస్ ఆర్మీలో పనిచేసిన ఆఫీసర్ గారు వారు వారి భార్యకి వారికి మధ్య జరిగిన ఉత్తర పరిస్థితులు వాటి గురించి అని చెప్పడం అవన్నీ ఏంటంటే జీవితం అంటే జ్ఞాపకాలు అయితే జ్ఞాపకాలు అన్ని కలిపితేనే జీవితం అవుతుంది. సో అది ఎంత బాగుంటే
1: టెలిగ్రాఫ్ ఉంది టెలిఫోన్ అండి ఎంత ఎంత అభివృద్ధి ఉందండి టెలిఫోన్. దానికోసం ముందు బుక్ చేసుకుని వెయిట్ చేసేవాడి టెలిఫోన్ లైన్ కోసం.
0: అలా అంటే కదా వీధిలో వీచారు ఎవరో ఒకరికే టెలిఫోన్ ఉండేది. సో మనం వెళ్లి వారి ఇంటి నుంచి వాళ్ళకి కాల్ వస్తుందని చెప్పి
1: ట్రంకాల్ బుక్ చేసుకున్నాం ఎక్కడికి మాట్లాడు గట్టిగా వచ్చి
0: వాళ్ళు
1: నిజంగా అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే అది ఆ రోజు మీద మనకి మనము డేస్ అనేది అనిపిస్తుంది.
0: అంటే
1: మంచి ప్రోగ్రామ్ అండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ.
0: మన ఉత్తరాల కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉందండి. శ్రోతలందరికీ బాగా నచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అంటే అందరూ కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకోవడం తప్పడంతో పాటు మాకు ఏంటంటే తెలుస్తున్నాం, దీనివల్ల మాకు కొంత ఎంకరేజ్మెంట్ ఉత్సాహాన్ని ఇస్తున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అయితే ఇవాళ మనం రెండో గంటలో ప్రముఖ నటి తెలుగువారి సీత అభినవ సీత అంజలిదేవి గారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన సినిమాల నుంచి కొన్ని పాటలు మనం వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంజలిదేవి గారు 21 వయసులో ఆయన ప్రముఖ ఆవిడ ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారిని ఆవిడ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సొంత బ్యాన్ అంజలి పిక్చర్స్ మీద చాలా మంది సినిమాలు తీశారు వాళ్ళు, అనార్కలి, జయబేరి, ఆ తర్వాత భక్త తుకారం, ఇటువంటి సినిమాలు అన్ని కూడా. ముఖ్యంగా నాగేశ్వర రావు గారు, అంజలీ దేవి గారు జంటగా చాలా సినిమాలు వచ్చాయన్నమాట. అద్భుతమైన అంటే తెలుగు సినిమా చరిత్రలో కళాఖండాలు, గొప్ప గొప్ప చిత్రాలు చెప్పదగ్గ సినిమాలు అన్ని కూడా, వాటిలో కొన్ని వీళ్ళ బ్యానర్ మీద వచ్చిన సినిమాలు అవి. వాటిలో పాటలు కూడా చాలా బాగుంటాయి. మనం మనకి ఇంకొక అరగంట టైం ఉంది, ఆ అరగంటలో ఆ పాటలు వినడానికి ప్రయత్నించేద్దాం. అలాగే ఉత్తరాది కార్యక్రమం మీకు నచ్చింది కాబట్టి మరో రోజున తప్పకుండా మనం ఈ ఉత్తరాల గురించి మాట్లాడుకుంటూ మరొక చక్కటి కార్యక్రమం చేసుకుందాం. అప్పుడు మళ్ళీ మీ జ్ఞాపకాలన్నీ కూడా మీరు మాతో పంచుకుందరు కానీ, మీ అందమైన జీవితంలోంచి ఆ మధురమైన జ్ఞాపకాలు, ఉత్తరాలు, ఆయన చెప్పారు కదా పోస్ట్ మ్యాన్ గురించి కోసం మీరు ఎదురు చూసిన క్షణాలు, ఆ ఉత్తరం మీరు ఆశించిన ఉత్తరం మీ చేతిలో పడిన క్షణాలు, అది ఓపెన్ చేయగానే యువర్ అపాయింటెడ్ సో అండ్ సో అని చెప్పి మీకు చెప్పిన మీ అపాయింట్మెంట్ లెటర్స్, ఏదైనా సరే మాట్లాడుకుందామండి. బ్రేక్ తర్వాత అంజలిదేవి ప్రాబ్లం కొనసాగిద్దాం. స్టేట్ యూండ్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వ

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
6: వీరామంత్రం పార్లపల్లికి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు.
7: రేడియో సురభి, స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్. లిసన్ టు అస్ ఆన్ రేడియో సురభి .com వెబ్సైట్ ఆర్ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. మా కార్యక్రమం వినదలుచుకుంటే మీకు ఇన్ని రకాల సాధనాలు ఉన్నాయండి. తప్పకుండా మా కార్యక్రమం వినండి, కాల్ చేస్తూ ఉండండి. మీరందించే ప్రోత్సాహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు మీకోసం మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. India Today's happy hour is here, unwind with a delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today's South Lake. Every day from 4 p.m. to 7 p.m, bar snacks at just $1 and draft beers only $2.99. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. Ga karyakramalo koste అంజలిదేవ్ గారు నటించిన మరొక మంచి సినిమా, అంజలిదేవ్ గారు అన్నగారు రామారావు గారు నటించిన పరువు ప్రతిష్ట అనే చిత్రం నుంచి శ్రీశ్రీ గారు రచన చేయగా, పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఈ అద్భుతమైన పాట.

గురు ప్రతిష్ట చిత్రం నుంచి శ్రీశ్రీ గారు రచన చేయగా పెండ్య నాగేశ్వరరావు గారు స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట మీరు విన్నారు. మరొక రిక్వెస్ట్ వచ్చింది మనకి. ఆ రిక్వెస్ట్ సాంగ్ వినే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ అండి. డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. గణేష్ చతుర్థి మహాప్రసాదం. దిస్ గణేష్ చతుర్థి బ్రింగ్ హోమ్ బొప్పాస్ ఫేవరెట్ స్వీట్ డెలీషియస్ ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డు ఫ్రెష్ ఫ్రమ్ రాజులాస్ కిచెన్. దే ఆర్ ఆఫరింగ్ మహాప్రసాదం ఇన్ 5 pound అండ్ 11 pound క్వాంటిటీస్ అండ్ దట్స్ నాట్ ఆల్. యు కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్ కాజు కట్లీ అండ్ అదర్ ఫెస్టివ్ స్వీట్స్. టు ప్లేస్ యువర్ ఆర్డర్ కాల్ 972-878-7999 ఆర్ 469-360-1556. ఇక కార్యక్రమంలోకి వస్తే అంజలీదేవి గారు నటించిన మరొక మంచి సినిమా నుంచి ఒక పాట రిక్వెస్ట్ చేశారు హరి గారు. అంజలీదేవి గారు పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట ఇది తప్పకుండా. చెంచలక్ష్మి సినిమా నుంచి ఆరుద్ర గారు రచన చేయగా సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు జిక్కీ గారు పాడిన ఈ పాట హరిగారు మీకోసం సార్.

0: చించలక్ష్మి చిత్రం నుంచి హరిగారి కోరికపై అరుద్ర గారు రచన చేయగా సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు చిక్కి గారు పాడిన ఈ పాట ప్రశ్న సమాధానం ఈ పద్దతిలో కొనసాగుతుంది. ఈ పాట మరొక పాట అంజలిదేవి గారు ఎన్టీ రామారావు గారు నటించిన భట్టి విక్రమార్క చిత్రం నుంచి అద్భుతమైన మధురాత మధురమైన పాట అండి ఇది. దీనికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, రచన చేసినది అనిశెట్టి సుబ్బారావు గారు, ఘంటసాల గారు సుశీల గారు పాడిన ఈ పాట భట్టి విక్రమార్క చిత్రం నుంచి.
1: Perfect gift for your loved ones. Sarigama Garba Mini.

రహస్యం చిత్రం నుంచి మీరు విన్న పాట పిండి నాగేశ్వరరావు గారు స్వరకల్పన చేయగా ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట ఇది. దీనికి రచన చేసిన వారు అనిశెట్టి సుబ్బారావు గారు. ఇక తర్వాత మీరు వినబోయే పాట అండి అంజలీదేవి గారు అమ్మగా అమ్మవారుగా అంజలీదేవి గారే నటించగలరు అన్నట్టుగా నటించిన పాత్రలు ఎన్నో ఉన్నాయండి. ఇంచుమించుగా 1900 అంటే కెరీర్ బిగినింగ్ లో రామారావు గారు నాగేశ్వరరావు గారు వారితో ఆమె నటించిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వింటున్న పాటలను అవే. తర్వాత 70s వచ్చేసరికి మాత్రం అక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 2 దశాబ్దాల పాటు తెలుగు సినిమాలు అమ్మ అంటే అంజలీదేవి గారే, కృష్ణ గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారు, ఇలా అందరి నటులతోనే ఆవిడ నటించారు. చాలా మంచి మంచి పాత్రలు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ అంటే ఇలా ఉంటుందా, ఇంత మనకి ఒక చక్కటి భావన ఆవిడ కలిగించారు. ఎందుకంటే అంత గొప్ప నటి, ముఖ్యంగా జన్మద భగవంతుడు వరవండి ఆవిడకి. ఆవిడ ఆవిడ ముఖంలో ఆ కరుణరసం అలా తొణకేసలాడుతూ ఉంటుంది మనకి. అందుకే ఇందాక చెప్పినట్టుగా కరుణరసానికి ఒక రూపాన్ని కల్పిస్తే అది అంజలీదేవి గారు అవుతారేమో అనిపిస్తుంది. అటు ఆ రకంగా అనిపించినట్టుగా ఆవిడ ధరించిన పాత్రలు, ముఖ్యంగా తెలుగువారి సీతను ఎందుకు అన్నామంటే లోక సినిమాలో రాముడు అంటే రామారావు గారే, కానీ ఎంతైనా సరే ఆ ఒక్క సినిమాలో మాత్రం రామారావు గారు రాముడికి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. లోక సీత అదొక గొప్ప చరిత్ర, అది ప్రత్యక్ష రామాయణం. కానీ ఆ సినిమాలో ఎన్నిసార్లు చూసినా సరే ఎంతైనా కాస్త సీతమ్మవారి వైపే మనం మొగ్గుతాం, ఎందుకంటే అంత అద్భుతంగా పాత్రకి ప్రాణం పోసారు ఆవిడ. ఆ తర్వాత ఇంకా ఇంకొక వేరే నటుల నటి మనల్ని ఆ పాత్రలో ఊహించుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే అంత బలంగా ఇప్పుడు రామారావు గారు రాముడు అంటే రామారావు గారు, వేరే నటులు ఆ పాత్ర పోషించినా సరే రామారావు గారే మనం ఒప్పుకుంటాం, ఎందుకంటే అంత బలమైన ముద్ర వేశారు వారు. ఆ విధంగా అంటే జన్మ ధన్యం అండి, ఎందుకంటే అంత బలమైన ముద్ర వేసి ఇన్ని దశాబ్దాలైనా సరే ఎప్పటికీ చెరగిపోని పాత్రలు అవన్నీ, అటువంటి పాత్రలు నటించి అంజలీదేవి గారు ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే ఒక్కసారి సీతమ్మ వారి మనకు గుర్తొచ్చినప్పుడు అల్లా కూడా ఆవిడే మనకు గుర్తొస్తారు, అది చాలు కదండి. ఆవిడ ఎప్పటికీ మన హృదయాల్లో చిరంజీవే. ఇప్పుడు వారు ఆదిపరాశక్తిగా నటించిన సినిమా రహస్యం. రహస్యం సినిమాలో ఆదిపరాశక్తిగా అద్భుతమైన నటన. ఆ సినిమాలో ఒక పాట ఉందండి ముగ్గురమ్మల్ని, కూడా మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు రచన చేసిన అద్భుతమైన పాట. ఘంటసాల గారు స్వరకల్పనలో ఘంటసాల గారు, వైదేహి, కోమల, పద్మ వీళ్ళందరూ కలిసి పాడిన ఒక అద్భుతమైన పాట ముగ్గురమ్మలు. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలి స్థిత గౌరీ అన్నట్టుగా ఈ పాట వింటూ అరచేతిని చూసుకుంటే ఖచ్చితంగా ఆ అరచేతిలో ఆ అమ్మవారు ఆదిపరాశక్తి మనకి దర్శనమిస్తుందేమో అన్నంత అద్భుతంగా మల్లాది రచన చేస్తే, ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అమ్మవారి గురించి దానికి అద్భుతంగా ఘనసరిగా స్వరకల్పన చేస్తే తెర మీద మీరు చూడాలి అసలు ఆ ఆదిపరాశక్తిగా అంజలీదేవి గారి రూపం. మీరు ఎప్పటికీ చెరగిన ముద్ర. వీలైతే ఈ పాట విన్న తర్వాత ఒక్కసారి యూట్యూబ్ లో కూడా ఈ పాటను మీరు అందరూ కూడా చూడండి. అందులో అంజలీదేవి గారు ఎంత అద్భుతంగా ఉంటారో మీకు కనిపిస్తుంది. ఈ పాట మీ అందరి కోసం రహస్యం సినిమా నుంచి.

రహస్యం చిత్రం నుంచి మురాది రామకృష్ణ శాస్త్రి గారు రచన చేయగా ఘంటసాల గారి స్వరకల్పంలో ఘంటసాల గారు బృందం పాడిన పాట మీరు విన్నారు. మనకి ఒక 3 నిమిషాల సమయం మాత్రమే ఉందండి. ఇక ఈనాటి కార్యక్రమం ముగించే సమయం ఆసనమైంది. ఒకటి చక్కని పాటతో ఈనాటి కార్యక్రమం మనం ముగిద్దాం. ఒక గొప్ప నటి, నిస్సందేహంగా చాలా గొప్ప నటి అంజలీదేవి గారు అద్భుతమైన పాత్రలు పోషించారు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువారి సీత, అలాగే తల్లిగా ఆవిడ పోషించిన పాత్రలు, కరుణ రసాత్మకంగా ఆవిడ చేసిన గొప్ప గొప్ప పాత్రలు, అవి మనకి చారిత్రక సంపదలు అండి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం తరతరాలుగా, ఎందుకంటే ముందు ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ గొప్ప గొప్ప ఈ భావ ప్రకటనలో ఈ పాత్రలు, ఇటువంటి పాత్రలు తర్వాత తర్వాత సినిమాలో బహుశా రాకపోవచ్చు అవన్నీ. ఎందుకంటే సమాజాన్ని బట్టే కథ ఉంటుంది, కథను బట్టే పాత్రలు కూడా ఉంటాయి. పరిస్థితులు మారుతున్నప్పుడు ఏంటంటే కొన్ని మనకి అవి మరుగున పడిపోవచ్చు. కానీ ఏంటంటే చరిత్ర ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మనకు తెలియాలి కాబట్టి. సో అంచేత అజయదేవి గారి పాత్రలు ఎప్పటికీ మనకి గుర్తుంటాయి. ఈనాటి కార్యక్రమం ఆద్యంతం ఆదరించిన శ్రోతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పలికి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గురుపూడి శ్రీనివాసరావు. ఇప్పుడు ఒక చక్కటి పాట, ఇది చల్లని తల్లి సినిమా నుంచి దాశరథి గారు రచన చేయగా చలపతిరావు గారి స్వరకల్పనలో ఎస్ జన గారు పాడిన ఒక అద్భుతమైన పాట లాలిపాటతో మనం ఇక ఈనాటి కార్యక్రమం ముగిద్దాం. మళ్లీ వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గురుపూడి శ్రీనివాసరావు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ why not, you name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday pooja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

சரணமையப்பா.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: నల్లంచు తెల్ల చీరా.
3: హై గైస్, దిస్ ఇస్ హరిశంకర్ రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నెక్స్ట్ ఆన్ రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
6: Yes sir.
5: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, and option D chaat thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat thali and catering.
5: You're absolutely right. Rajulas kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
9: hey Bindu, ee roju naku manchi mutton kura tinalundi.
10: Chandu, mari
9: ఇప్పుడు వండేదాకా ఆగాల.
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నారాయణ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एक्टेक् आईएन्सी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएन्सी is your calling for farming. Kalimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo Telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
8: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
7: ఏంటి ఫ్లవర్సా? తను ఏమన్నా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
8: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
7: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
8: ఓకే.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చి ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు ఫ్రెండ్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Civic Signal. LP is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: Hi, I am Ramgopal Varma.
8: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
6: రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వేడేసావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
9: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: talaga Chema.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
0: 107.9 FM HD3.
17: Ladies and gentlemen,

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: What is this break? Let's do the vintage break.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletter కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: బిజినెస్ కోటి
5: హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Morning America. Let's get old fashioned summertime showers.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: నల్లంచు తెల్ల చీరా.
3: హాయ్ గాయ్స్, ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Calibration knowledge, though, make your best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: go for liftoff in T-30.
1: Bali, Bali, Bali, Ra, Bali! Saho!

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos zoho powering possibilities with radio surabhi
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి దిస్ వేళ బా చీజ్ దోశ పనీర్ దోశ అని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా చమి కబాబ్ పరాఠా
9: ఏంది బ్రో గని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్నిచిలి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చా మీ కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2btexas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. Amerikalo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ డోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the...

అలా ఎండ వాళ్ళు పాట అంటే అప్పుడు ఒక ఆనందంగా ఉంటుంది అనమాట. నిజంగా మార్నింగ్ స్టార్ట్ చేయడం ఎనర్జీ ఊపు కాదు, ఒక ప్రశాంతత వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ మార్నింగ్ అట్లా చెట్ల పక్కన ఒక చిన్న పక్షులు కిలకలు రావాలన్నట్టు, లైట్ గా మనం గరిటీ తాగుతున్నట్టు, మార్నింగ్ పేపర్ తీసి చదువుతున్నట్టు, ఇలా అన్ని విధాల వైబ్ ని క్యారీ చేసే లాంటి సాంగ్ అనమాట. సో అప్పట్లో ఐ థింక్ హీరోయిన్ల పేర్లు నేను గూగుల్ చేయడం అనేది స్టార్ట్ చేసింది ఇద్దరు హీరోస్ వల్ల, కోవిడ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి మహేష్ గారు. బికాస్ ఇక్కడున్న హీరోయిన్ తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు తీరా వస్తే వాళ్ళు హిందీ వాళ్ళు కాదు, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు అది ఇది అని చెప్పి చాలా డీటెయిల్స్ ఉండేవి. సో అలా నేను గూగుల్ చేసి మరీ ఈ అమ్మాయి పేరు ప్రీతి జింగాని జింగ్యాని అని చెప్పి తర్వాత తెలుసుకున్నాం అనమాట. అది సో ప్రీతి జింగాని అని అన్నానే పలికేవాడి సగం పాయింట్ వరకు, బట్ ప్రీతి జంగ్యాని అని చెప్పి తర్వాత తెలుసు అనమాట. యా వాట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మ్యాన్ థింగ్ మ్యాటర్. ఓకే సో ఈ రోజు నా షో ఎలా ఉండబోతుంది, షోలో ఎలాంటి పాటలు ప్లే అవబోతున్నాయి నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదా, ఎందుకంటే ఈరోజు ఎవరి బర్త్డే, ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. నిన్న మా సందీప్ గారు హాఫ్ అన్ అవర్ లో రెండు మూడు చిరంజీవి గారి పాటలు ఇస్తేనే చాలా ఆనందపడిపోయారు. అలాంటిది ఈరోజు షో అంతా పవన్ కళ్యాణ్ గారి పాటలు అంటే ఏమైపోతారా అని ఆలోచిస్తాను. అదే సంగతి. సో ఈరోజు అంతా మంచి పవన్ కళ్యాణ్ గారి పాటలు, క్లిజ్లు, క్లూలు హడావిడి మామూలు ఉండదు రచ్చరంబోల. సో వాటన్నిటికీ రెడీ అయిపోండి. కొంచెం టఫ్ చేస్తాను, కొంచెం ఈజీ క్వశ్చన్లు అడుగుతాను, అన్ని అన్ని అన్ని మనం ఎంజాయ్ చేసేది అనమాట. ఓకే సో ఓపెనింగే ఒక మంచి బ్యూటిఫుల్ పాటతో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ఈజీ బ్రీజీ మూడ్ ని ఇంకొంచెం అట్లా కంటిన్యూ చేస్తూ ఇంకో రెండు పాటలు అలా లైన్అప్ చేశాను. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. హియర్ గోస్ ద ట్రాక్.

అది సుస్వాగతం సార్, మంచి మంచి పాట విన్నాం. దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 స్టేషన్, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో రీసెంట్ గా జరిగిన నేపాల్ టిబెట్ లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లాష్ ఫ్లడ్స్ కన్నా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐ మీన్ వాటితో పాటు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేపాల్ వాళ్ళు రిటర్న్ లో ఒక ఒక ఎయిడ్ కోసం అడుగుతున్నారు. ఎయిడ్ అంటే హెల్ప్, మీరు మా విధంగా మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు. సో ఆల్మోస్ట్ కొన్ని బిలియన్ డాలర్స్ అడుగుతున్నారంట. ఓకే, దే ఆర్ ప్లీడింగ్ టు ద వాటికల్ యూనిసెఫ్ అంటారు, లేకపోతే వరల్డ్ ఫెడరేషన్ అంటారు, అలాంటి వాటికి ప్లీడ్ చేస్తున్నారంట. ఎందుకు అంటే, సి చూడండి, తల్లిబిడ్డ న్యాయం. ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే ఇండస్ట్రియల్ అంటే నేపాల్ టిబెట్ లాంటి ఏరియాలో పెద్దగా ఇండస్ట్రీ వేస్ట్, ఇండస్ట్రీ స్మోక్లు, మేము దాని ఏమంటారు పెద్ద పెద్ద పొల్యూషన్ కి కాంట్రిబ్యూట్ చేయడం అట్లాంటి సినారియోస్ ఎప్పుడు లేవు. వి యాజ్ అ కంట్రీ ఇట్ సెల్ఫ్ మా ఎమిషన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్ కంట్రోల్ లో పెట్టుకున్న కంట్రీ మేము. అలాంటిది వేరే కంట్రీస్ మేజర్ గ్లోబల్ గా ఎక్కడి నుంచి అయితే ఎక్కువ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఇండియా నుంచి కానీ, ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని టైంలో హెల్ప్ చేయాలి కదా అని చెప్పి దే ఆర్ ట్రేడింగ్ అంట. అది కానీ ఇమాజిన్ ధైర్యని మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం చేసే పని ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ పొల్యూషన్ పెడితే ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ డేటా సెంటర్ పెడితే ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఎక్కడో చోట పెరిగిన పొల్యూషన్, ఎక్కడో చోట ఒక చోట హీట్ ని పెంచి ఆ హీట్ ఇంకొక చోటకి పంపించి అది ఎక్కడో ఉన్న మంచు పర్వతాన్ని కరిగేలా చేసి అది మెల్లగా కిందకు వచ్చి అసలు సంబంధం లేని ఒక కంటిన్యూ కొడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఐరన్. సో వి యాజ్ అ హ్యూమన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన చేతులారా ఇంకొకరు హర్ట్ చేయాలనుకో, మన చేతులారా ఇంకొకరు ఒక ప్రాణం పోతే బాధపడతాం. సో సింపుల్ చెప్పాలంటే ఎఫెక్ట్ ఉందా అని అంటే ఎఫెక్ట్ ఉంది, ప్రతి దానికి లింక్ ఉంది అని చెప్పి ఈ సిచ్యువేషన్ ప్రూవ్ చేసింది. ఐ హోప్ కంట్రీస్ రియల్లీ స్టాండ్ ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్ అండ్ టిబెట్ అండ్ లెట్ సీ హౌ థింగ్స్ హ్యాపీ, చూద్దాం. సో ఇప్పుడైతే మాత్రం కొంచెం లైట్ గా ఇలాంటి విషయాల్లో లేలే అని గుర్తు చేస్తున్నా అనమాట. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 సౌండ్స్ లైక్ హోమ్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
8: ష్యూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, మిర్చి అమీ కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

Yes, we are back. Dev Dhanathan Avinash to DFW Morning Vibes and Naru only on Radio Surabhi 107.93. Dallas number one radio station. అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. లోకంలో తో చూడాలంటే ఇంతకన్నా బెటర్ ఆన్సర్, బెటర్ సిచ్యువేషన్ అని మేము చెప్పలేము అనమాట. ఓకే, లోకంలో చూస్తేనే కదా అర్థమైంది. సో ఇప్పుడైతే గనక ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు వెంటనే షేర్ అవ్వాలి అని అంటే మ్యాటర్ ఏంటంటే, యంగర్ అడల్ట్స్ లో ఉన్నవాళ్ళు, ఎవరైతే యంగర్ అడల్ట్స్ లో ఉన్నవాళ్ళు, మీ పిల్లలు, ఓకే, సో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ దే ఆర్ హ్యావింగ్ అనేది ఒకసారి ఒక చిన్న విజిలాంటే చేయండి. ఎందుకంటే మెల్లమెల్లగా చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ లో యునో గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ అనేవి పెరుగుతున్నాయంట. ఎస్, గ్యాంబ్లింగ్ అడిక్షన్స్. సో ఇక్కడ ఇండియాలో ఇలాంటి దానికి ఒక ఫామ్, ఇండియన్ వర్షన్ ఆఫ్ ఇట్ చెప్పాలి అంటే లోన్ యాప్స్. సో మనీ కావాలి, సారీ, మనకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఎలాగైనా కావాలి అని చెప్పి లోన్ పెట్టేసి తీసేసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డం, ఇవన్నీ చేస్తున్నారు. సో దానికి అమెరికన్ వర్షన్ ఆఫ్ ఇట్ అని అంటే మాత్రం గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ అనేవి గట్టిగా పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్ అడల్ట్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది సంగతి. సో ఒక చిన్న యాప్ ఓపెన్ చేస్తారు, యాప్ లో ఏదో ఇది ఆడితే అది ఆడితే ఏదో ట్రిప్ అని అంటారు. సో ఫైనలీ దే ఎండ్ అప్ స్పెండింగ్ మోర్ మనీ అండ్ గ్యాంబ్లింగ్ కి ఎక్కువగా ఛాన్సులు పడే, అండ్ మళ్ళీ ప్రే పడే ఛాన్సులు ఉన్నాయంట. అది సంగతి. సో ఎస్పెషల్లీ వాళ్ళు ఆన్లైన్ లో వాడి వెబ్సైట్ అయినా లేకపోతే ప్లేస్ వేర్ దగ్గర అయినా సరే ఓ విజిల్ అంటే మాత్రం పెట్టుకోండి. అఫ్కోర్స్ మన పిల్లలు చేయరు, బట్ జాగ్రత్తలు ఉండడం తప్పలేదు కదా. అది సంగతి. ఇలాంటి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు వారి చెల్లిని ఎట్లా చూసుకుని తెలుసా, సినిమాలో అన్నయ్య అన్నా అంటే ఎదురవనా అని చూసుకున్నారు అనమాట. సాంగ్ ఇస్ కమింగ్ అప్ బ్యాక్ టు బ్యాక్. ఇంకొక పాట పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ జరుగుతుంది ఓన్లీ ఆన్ రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్.

There, Dhanadhana Vinash through DFW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And ee time lo manam interesting oka vishayam cheppestam. Interesting ante anta interesting kuda kaadu, regular ga ayyedi, but daniki oka interesting twist istam. Adi enti anante ee roju laga rep undadu, rep laga ee roju undu. Okay, ala unde manaki obviously bore kodutundi. సో ఈ రోజు కనుక ఎక్సెసివ్ హీట్ తో చిరాకుతో ఇబ్బందితో అసలు మళ్ళీ 1993 ఇట్లా చూడడం ఏంటి, మధ్యాహ్నం టెంపరేచర్ మీరు ఫీల్ అవుతుంటే ఈ రోజు రేపు మాత్రం పక్క ఉండదు. ఎందుకంటే రేపు వర్షం ప్రిడిక్షన్ ఉందహో, అది మ్యాటర్. థర్స్డే వర్షాల ప్రిడిక్షన్ విత్ స్టామ్స్ అండ్ ఫ్రైడే కూడా వర్షం పడచ్చు. సో ఈ రోజు లాగా రేపు ఉండదు అని చెప్పాను కదా, సో అది మ్యాటర్. ఓకే, రేపు మాత్రం ఇంచక్ ఎంజాయ్ చేయొచ్చు, మామూలుగా కాదు. అండ్ ఇప్పుడు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ కాబట్టి ఓకే సరదాగా ఒక ఇంటర్లూడ్ గేమ్ ఆడదాం మరి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఇంటర్లూడ్ ప్లే చేస్తున్నా. ఆ ఇంటర్లూడ్ పాట ఏ మూవీలోనిది అని మీరు గెస్ట్ చేయాలి. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా రెడీ అయిపోండి, మంచిగా కాఫీ తాగండి. హియర్ గోస్ ద ఇంటర్లూడ్. I am playing it for the first time.

సో ఈ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమాలోని పాట. పాట పేరేంటో గెస్ట్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. దిస్ ఇస్ అ డే టు షో ఆల్ ద ఫ్యాండమ్ అండ్ మీ ఫ్యానిజం కి నిజమైన టెస్ట్ పెడతాను. అండ్ ఏదో చిన్న అలా అయిపోయే టెస్ట్లు మాత్రం పెట్టలేదు, మంచి స్ట్రాంగ్ టెస్ట్ పెడతా. కాల్ చేయండి 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అండ్ ఈ రోజు మాత్రం రీరిలీజ్ అవుతున్న సినిమా నుంచి టైటిల్ ట్రాక్ వేసుకుందామా? వెయ్యాలి కదా, మరి ఎనర్జీ కావాలంటే

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ నడుస్తుంది ఎక్కడ? రేడియో సురభిలో. సౌండ్స్ లైక్ హోమ్, హోమ్ వాళ్ళ ఫీలింగ్ క్రియేట్ చేయండి. ట్రయస్, అండ్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగేశాను, అదేంటి అని అంటే, ఒక ఇంటర్లూడ్ ప్లే చేసి అది పవన్ కళ్యాణ్ గారి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ లోని ఇంటర్లూడ్. ఓకే, సో అదేంటి అని గెస్ చేయండి అని అన్నాను. ఇందాక ఇద్దరు కాల్ చేశారు, ఆన్సర్ చెప్పారు, బట్ నేను ఇంకా అఫీషియల్లీ ప్రకటించలేదు విన్నారు, బట్ మీరు ట్రై చేయొచ్చు. బిఫోర్ దాట్ మరి సరదాగా ఈ రోజు ఈ వెన్స్డే అండ్ ట్రాఫిక్ ఎక్కడుంది ఏంటి అని గుర్తు చేసుకుందాం అంటే, I-35 ఈ స్ట్రెచ్ అంతా మామూలు కాదు. రావు గోపాల్ రావు గారు స్టైల్ లో చెప్పాలంటే సూర్యుడు నెత్రుగడలు కట్టినట్టు అట్లా ఎర్రగా ఉంది అది. ఓకే, అండ్ I-45 రూట్ అయితే మాత్రం ఎస్, అది కూడా గట్టిగానే స్లో మూవింగ్ అని కనిపిస్తుంది అనమాట. సో బట్ ఐదడి హెచ్ఓవి టువర్డ్స్ బక్నర్ టెరస్ క్లేడ్ ఎవర్ క్లాక్ కొంచెం ఈజీ బ్రీజీగానే ఉంది. సో 35 ఈ రూట్ అండ్ 45 రూట్ కాస్త చూసుకుని వెళ్ళండి. అండ్ మరి 65 డాలస్ నార్త్ ఆల్వే ప్రెస్టన్ హోలో వైపు అయితే పర్లేదు, బట్ అబౌవ్ దాట్ ఒక్కసారి రిచర్డ్సన్ వైపు వెళ్తుంటే మాత్రం యూ హ్యావ్ టు సీ ట్రాఫిక్ ఫ్రమ్ అడిసన్ సైడ్ నుంచి వచ్చినా, రిచర్డ్సన్ వైపు వెళ్తున్నా కూడా యూ హ్యావ్ టు వాచ్ అవుట్. అండ్ అర్వింగ్ హైట్స్ దగ్గర కూడా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ యూ మూవింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్, మేబీ ఇట్ కుడ్ స్లో డౌన్ యువర్ లవ్ ఫీల్డ్ వైపు మూవ్ అవుతుంటే కనుక ఇట్ కుడ్ స్లో డౌన్ యువర్ ట్రావెల్. అండ్ అలా ఫోర్ట్వర్త్కి వెళ్ళిపోదాం. ఫోర్ట్వర్త్కి వెళ్ళిపోతే రాయన్వుడ్ నుంచి నార్త్ ఆర్లింగ్టన్ వైపు మధ్యలో ఒక షార్ట్ రోడ్ క్రాష్ లాగా ఉంది, కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. అండ్ ఫారెస్ట్ హిల్స్ సైడ్ నుంచి ఫెడెక్స్ గ్రౌండ్ వైపు వెళ్తుంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బి రోలర్ కోస్టర్ రైడ్ అమ్మా. అండ్ ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్ ఇట్స్ ఓకే, బట్ నార్త్ రిచ్ ల్యాండ్ హిల్స్ దగ్గర ఇఫ్ యూ మూవింగ్ ఇన్ స్ట్రైట్ కొంచెం లైట్ గా 820 రోడ్ నుంచి 183 వైపు షిఫ్ట్ అవుతుంటే మాత్రం ఎస్ కొరచు వెయిటింగ్ అని అది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ అట్ దిస్ మూమెంట్. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లాక్ బస్టర్ మూవీ నుంచి ఐ ట్రైడ్ ప్లేయింగ్ అన్ ఇంటర్లూడ్, ఇంటర్లూడ్ మళ్ళీ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మీకు కొంచెం వరకు వినిపిస్తా, బికాస్ మొత్తం వినిపిస్తే పక్క చెప్పేస్తారు, అంత పెద్ద ఫ్యాన్స్ కాబట్టి అందరూ. ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ అగైన్, లెట్స్ సి. ఓకే, 972-636-1966 అనే నెంబర్ కి మీరు కాల్ చేసి గెస్ట్ చేయొచ్చు.

అక్కడ వరకు కావాలంటే ఇంకోసారి వినిపిస్తా, మళ్ళీ వినండి. ఈ ఇంటర్లూడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ సాంగ్. ఈ సాంగ్ పేరేంటి అని అడుగుతున్నాను.

అది అలా కంప్లీట్ అవ్వకముందే ఫోన్ వస్తే బాగుంటుంది అన్నమాట. హలో సురభి. హలో, హాయ్ అండి. మేడిన్ ఆంధ్ర అండి. మీరు ఆంధ్ర స్టూడెంటేనా తెలంగాణ స్టూడెంటా? ఓకే, ఆంధ్రాలో ఎక్కడండి మీరు? కాకినాడ. ఏంటండి భాషా భజన్ మిస్ అవుతున్నారా? ఒకసారిగా సినిమా మీద సినిమా మీద గుర్తొచ్చేసింది ఒకసారిగా. ఏ థియేటర్ లో చూసారు సార్? మీ ఫేవరెట్ థియేటర్ ఏంటి అక్కడ? ఓకే, మీ ఆనంద్ థియేటర్ కూడా మల్టీప్లెక్స్ అయిపోయింది తెలుసుగా. సినిమాలంటే గోదావరి వాళ్ళకి అంతే. అదేనండి, చూసారా అది ప్రతి ప్రతి నైన్టీస్ కిడ్ రిలేట్ అవుతాడు డెఫినెట్ గా. పాయింట్ తో ఎప్పుడు వారంలో ఫ్రైడే అంటే మన థియేటర్ దగ్గర ఉంటాం, అలాంటివి మనకి సినిమాకి వెళ్ళడానికి టైం కుదరట్లేదా అంటే లైఫ్ హ్యాపెండ్ అనిపిస్తుంది అనమాట. అంతే అంతే కదా, సినిమా రిలీజ్ అయిన వెంటనే జెమిని టీవీలో వేస్తాడు, మా టీవీలో వేస్తాడు, ఈ టీవీలో వేస్తాడు, వెయిట్ చేయడం, ఆ రోజు ఇంకేం పళ్ళు పెట్టుకోకపోవడం. పర్లేదండి, ఇప్పుడు శ్రద్ధతో ఏమన్నా సంబంధం? ఇప్పుడు డాలస్ కి వచ్చేసారు, మంచిగానే ఉన్నారు కదా. మన వాళ్ళు ఒకటే లాజిక్, డబ్బులు సంపాదించావు లేదా అనేది ఒకటే పాయింట్ అనమాట. ఏం చేసావు అనేది తర్వాత సంగతి. సూపర్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మీరు నెల్లూరు స్టూడెంటా లేకపోతే రాయలసీమ స్టూడెంటా లేకపోతే తెలంగాణ స్టూడెంటా నాకు తెలియదు, కానీ ఆన్సర్ మాత్రం మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్. మరి ప్లే చేస్తున్నాను పాట బ్యాక్ టు బ్యాక్, రెండు పవర్ స్టార్ గారి పాటలు వస్తాయి ఆన్ హిస్ బర్త్డే ఓన్లీ ఆన్ రేడియో సూర్బీ 107.9 HD3 రేడియో సూర్బీ సౌండ్స్ లైక్ హోమ్.

నుంచి మంచి పాట వినేస్తాం. దరాదర వినాష్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఈ మధ్య కాలంలో మనందరం ఎంతగానో సరే అరే ఆ ఆప్టిమల్ లివింగ్ ఉండాలిరా, మన ఎనర్జీ లెవెల్స్ పీక్ లో ఉండాలిరా, దానికి ఏం చేయాలి, మనం మన ఎనర్జీలో ఎప్పుడు టాప్ ఉండడానికి ఏం చేయాలని చిన్న కుతూహలత, చిన్న కన్సర్న్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. ఈ వెయిట్ రిలేటెడ్ గా ఈ మధ్యన కొంతమంది యూనో గ్లూకోజ్ మానిటర్స్ పెట్టుకున్నారు, స్మార్ట్ వాచ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ థింగ్ కదా. బట్ మా మూర్తి గారు ఒక ఒక ఇంట్రెస్టింగ్ రికమెండేషన్ ఇచ్చారు. అంటే మీరు జనరల్లీ నెట్లో చాలా మటుకు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ లేదా యూనో రకరకాల వీడియోస్ అని చూస్తుంటారు కదా, బట్ హౌ డు యూ చెక్ యాక్చువల్లీ దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ అని మీరు ఎట్లా కన్ఫర్మ్ అని చెప్తారు, ఒక డౌట్ ఉంటుంది కదా. సో మ్యాటర్ ఏంటంటే ఒక సైంటిఫిక్ బేస్డ్ రీసెర్చ్ కింద ప్రాపర్ గా ఒక పాడ్కాస్ట్ ఉంది, ఆ పాడ్కాస్ట్ విచ్ టెల్స్ యూ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్. నాకు మనడానికి తెలియలే, దాని పేరు హూబర్ మ్యాన్ ల్యాబ్స్ పాడ్కాస్ట్ అంట, హూబర్ మ్యాన్ ల్యాబ్స్ పాడ్కాస్ట్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్ ఉంది, వేర్ హీ టాక్స్ అబౌట్ డైలీ యూస్ఫుల్ సైన్స్ త్రూ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్స్. సో అంటే కొంచెం ఫారిన్ ఫుడ్ చాయిస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ, బట్ మోర్ ఆర్ లెస్ మన మన మన మన ఇప్పుడు మన కార్టిసోల్ లెవెల్స్ పొద్దున్న హై ఉండాలా లో ఉండాలా, లేకపోతే స్లీప్ సైకిల్ బెటర్ చేసుకోవాలంటే ఏమేమి చిన్న చిన్న హ్యాక్స్ చేయొచ్చు, డస్ ఇట్ వర్క్ ఆర్ నాట్ అని చెప్పి ఈ విషయాల మీద కొన్ని ఇయర్స్ నుంచి మనం రీసెర్చ్ చేస్తూ ఆ వీడియోస్ తను అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో ట్రై గూగ్లింగ్ అబౌట్ హిమ్, ఊబర్ మ్యాన్స్ ల్యాబ్ పాడ్కాస్ట్ అండ్ యూల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ కాసేపట్లో ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ ఆయన సినిమా, ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద. లెట్ సీ ఓకే, ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండండి, స్విచ్ చేశారంటే మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయినట్టే, అర్థమైంది కదా. ఎక్కడికి వెళ్లకుండా ఐ మేక్ యూ ఫీల్ హోమ్, రేడియో సురభి 107.9 డిగ్రీ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ స్పెషల్ కూడా మనం ప్లే చేస్తున్నాం. అండ్ ఒకటా రెండా అన్ని బ్లాక్ బస్టర్ పాటలు అంటే కష్టం కదండి, దట్స్ పవన్ కళ్యాణ్ గారి ఆల్బమ్స్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడైతే మాత్రం కొంచెం ఎనర్జీ ఇచ్చేద్దాం, ఈ రోజు కావాల్సింది ఫైర్ స్టార్మ్ కమింగ్ అప్ ఫర్ యూ.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజన్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Oh, hello, dinner plan chendi. Group lower am sapade seller.
2: What a day! I'm completely exhausted. Dinner plans enti?
3: My name undle di roj dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala. A royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: Yes, we are back with another Avinash Show, DFW Morning Bites and her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunaro, Power Star Pawan Kalyan gari birthday special jarugutundi. నేను ఇందాకే లైట్ గా అనలైజ్ చేస్తున్నానండి. వై డు వి లైక్ ద స్టార్ దట్ వి ట్రూలీ లైక్? అంటే ఇప్పుడు సినిమాలు అనేవి జస్ట్ సినిమాలు కూడా కావు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పర్సనాలిటీ దట్ అ స్టార్ హ్యాస్. ఓకే, సో ఎంత కాదనుకున్నా సరే ఫైట్స్ విషయంలో ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఫైట్స్ ఆయనే డిజైన్ చేసుకోవడం, లేదా కొన్ని కొన్ని కొన్ని పర్టికులర్ మాండలికం సాంగ్స్ సినిమాలో పెట్టి ఆయన టేస్ట్ ని చూపించడం, లేదా మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసి, లేదు ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడం, అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైటిల్ సాంగ్స్ అండ్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ అండ్ జస్ట్ అ టైటిల్ సాంగ్ ఆర్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, షుడ్ సే సంథింగ్ టు ద పీపుల్ అని చెప్పి ఎక్కడో చోట అది రెప్లికేట్ చేయటం, అండ్ యునో దీస్ ఆర్ ద ఎక్స్ట్రా ఎక్స్ట్రా థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ద స్టోరీ దట్ వీ సీ, వాట్ ద లవ్ వీ హ్యావ్ దట్ పర్సన్, ఇవన్నీ కాకుండా పర్సోనాని అర్థం చేసుకుని ఇంకొంచెం ఎక్కువ ప్రేమించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక మనిషి పర్సోనాతో కనుక మనం నిజంగానే ప్రేమలో పడ్డామంటే ఇట్ రాని ప్రాపర్ అని అలాగే ఓ 10 ఏళ్ళైనా ఓ 15 ఏళ్ళైనా సరే వీ విల్ జస్ట్ వెయిట్. సో దట్ ఈస్ వై ఇదేంటి పాట వచ్చి 10 ఏళ్ళైంది అయినా ఊపు తగ్గలే అనంటే డైలాగులు పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఖుషి ఎప్పుడో వచ్చినా సరే, అది గబ్బర్ సింగ్ లో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పెట్టినా సరే దట్స్ పవర్ స్టార్, అంతే యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి ఈ రోజు నేను ఇందాక నుంచి ఒక గేమ్ డిజైన్ చేసా అని చెప్పి వెయిట్ చేస్తా అన్నాను కదా, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన సినిమాల్లో యూనో కొన్ని కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సాంగ్స్ పెట్టారు. ఓకే, సో ఆ ఇంట్రెస్టింగ్ సాంగ్స్ యూనో కొన్ని శ్రీకాకుళం మాండలికంలో ఉన్నాయి, కొన్ని ఆయన పాడడం ఉన్నాయి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి అనమాట. సో ఈ రోజు ఆ సాంగ్స్ ఐ ట్రై టు ప్లే ద ప్రీలూడ్ ఆర్ ఎంతో కొంత బిట్ ఆర్ లిరిక్ ఆర్ వాట్ ఎవర్ అండ్ యూ ట్రై టు గెస్ ఫ్రమ్ విచ్ మూవీ ఇట్ ఈస్. ఓకే, జనరలీ ఆయన గురించి మాట్లాడితే ఆ సినిమా ఈ సినిమా ఇట్లా క్లూజ్ వగర వగర ఇవన్నీ అంటారు కదా, లెట్స్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ టుడే. ఓకే, సో పర్టికులర్ ఫైట్ సీన్ చెప్తా ఏ సినిమా చెప్పొచ్చు, పర్టికులర్ మాండలికి ఉన్న సాంగ్ అంట ఏ సీన్ చెప్పొచ్చు, అలా ఈ రోజు సరదా గేమ్ ఆడదు. ఓకేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఆర్ యూ రెడీ ఫర్ ద ఫస్ట్ ఎవర్ సాంగ్? ఓకే, కుదిరితే ఒక 10 సెకండ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తా, వినండి, రెండు సార్లు ప్లే చేస్తా, అండ్ కాల్ చేయడానికి 9726361966 అనే నంబర్ కి కాల్ చేయండి. ఓకేనా?
5: నువ్వు

అది మళ్ళీ ప్లే చేస్తున్నా వినండి, ఇది ఏ మూవీలో పవన్ కళ్యాణ్ గారు పాడుతారు? ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ అగైన్ ఫర్ యూ ద పవర్ స్టార్ ఫ్యాన్స్.

అది 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ పాట ఫినిష్ అయ్యే లోపల ఎంత మంది కాల్ చేస్తారో చూద్దాం. ఒకవేళ కాల్ చేస్తే మాత్రం షో పాట మధ్యలో బ్రేక్ చేసి మరి తీసుకుంటా. అండ్ గెస్ ఇట్ ఈస్ ఫ్రమ్ విచ్ మూవీ. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అమ్మాయి సన్నగా ఉంది, ఒకసారి పలకరించిస్తాం.

0: బంగాళాఖాతంలో మీరేమో చేస్తున్నారు, ఇక్కడ షోలో మంచిగా మాడుతున్నా మాన్సర్ చేయండి ఎవరే.
1: డాజ్ టు ఇమిటేట్ రమణ గోగుల గారు, ఆఫ్టర్ లిసనింగ్ టు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ఈస్ లైక్ హై డామ్ లెవెల్ హై. దేన్ దరాధన అవినాష్ టు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అండ్ టర్మ్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. September 2nd మన షోలో వేరే పాటలు ఏమైనా ప్లే అవుతాయా? లేదు, పవన్ కళ్యాణ్ గారి పాటలే ప్లే అవుతాయి. ప్లే అవడంతో పాటు గేమ్ కూడా ఆడుతున్నాం. ఆ గేమ్ ఏ రేంజ్ లో ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే గెస్ట్ చేసేలా ఉంటుంది అది మ్యాటర్. సో మరి ఎవరైతే పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ నా షో వింటున్నారో, ఆబ్వియస్లీ అందరూ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్. మరి ఇందాక నేను ఒక పాట ప్లే చేశాను, అది మళ్ళీ ఇంటర్లూడ్ ప్లే చేస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కొన్ని స్పెషల్ మాండలికం సాంగ్స్ ఉంటాయి కదా, ఇది ఆయన యాక్ట్ చేసిన ఏ సినిమాలోనిది అని గెస్ట్ చేయండి అని అంటున్నాను. ఇట్స్ వెరీ సింపుల్, ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్లే చేస్తున్నా. హియర్ గోస్ ట్రాక్.

అది మ్యాటర్. ఓకే, ఈ ఈ మాండలికం ఉన్న పాట, ఈ పాట ఎస్పెషల్లీ ఏ మూవీలోనిది అని అంటున్నాను. ఇంకా చిన్న చిన్న గెస్ కూడా మీకు ఇచ్చాలి అని అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒకే ఫ్లో పనిచేస్తూ ఉంటారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎంతకంటే పెద్ద క్లూ నేను ఇవ్వలేను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అంతే అంతే తే తే తే అది 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, కాల్ చే హడ్ హడ్ హడ్ హడ్ హడ్ హడ్ హడ్ అది.

ఏంటి ఈ మాత్రం కూడా గెస్ట్ చేయలేదా, ఒక్క ఫ్యాన్ కూడా. దే ధనాధర వినాష్ తో టీఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ కింద ఒక గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి అన్నాను. కొంచెం ఆన్సర్ ఈజీ చేసేస్తాను. అది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు, అండ్ ఈ పాట ఏ మూవీలోనిది అని అడుగుతున్నాను.

0: అది నువ్వు
1: అది మ్యాటర్. ఓకే, సో ఇంకొక లాస్ట్ ట్రై, మీరు చెప్పకపోతే పాడతారు నేనే చెప్పేస్తా, బట్ ట్రై చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కదా, ఏది చెప్పినా గెస్ట్ చేస్తారేమో అనుకున్నా. అంతేనా? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. లాలా భీమ్లా కమింగ్ అప్. Thank you.

0: ఏంటి సార్?
1: సారా తాగుట్రా అన్న సాంగ్ చెప్పారు కదా, అది జానీ మూవీలో.
0: జానీయా తమ్ముడు కదా?
1: కాదు.
0: ఇంకొంచెం కొంచెం ప్రూఫ్ తో మీ ఆన్సర్ చెప్పండి. ఇంకొంచెం ఇంకొంచెం సపోర్టింగ్.
1: అది ఎంఎస్ నారాయణ, ఎంఎస్ నారాయణ కోసం పాడతారనమాట.
0: ఓకే ఓకే ఓకే. మీ పేరెంట్స్ ప్రణవా?
1: హౌస్ ఆర్ ఫ్యాన్సీ.
0: ఓకే, మీ పేరేంటి ప్రణవా?

ఓకే మల్లికార్జున్ గారు, మీ శక్తికి మెచ్చాను, మీకు పదికి మధుమైనట్లు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. అంతే, తగ్గేదేలే. థ్యాంక్ యూ సార్. అది అలా రైడ్ అని చెప్పేశారు మల్లికార్జున్ గారు. మరి మల్లికార్జున్ గారి కోసం లాలా బేమ్లా కంటిన్యూస్ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ సౌండ్స్ లైక్ హోమ్.

0: Yes, Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and OG Telugu radio station of Dallas untunnaru. Yes, avadaniki nenu kuda Babu fan but ee roju Babu fan Babu paatlu ittaru manaku kavalsindi. Power Star Pawan Kalyan paatlu and it's his birthday manam celebrate chestunnam oka rain enjoy chestunnam. ఇందాక ఆయన ఫోన్ చేసి మల్లికార్జున గారు సార్ ఫ్యాన్స్ సార్ నా మాత్రం చెప్పకపోతే ఎలా సార్ ఫ్యాన్స్ సార్ అని చెప్పి చెప్పేశారు. నువ్వు సారా తాగుడు మా నువ్వు రన్ను లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్ను అన్న పాట ఏ మూవీలో ఉంది అంటే జానీ మూవీలో ఉంది. నాకు జానీ సినిమా థియేటర్ లో ఆడలేదు కానీ పర్సనల్లీ అప్పటిదాకా ఆయన పర్సనాన్ని ఫాలో అయిన వాళ్ళందరికీ జానీ సినిమా నచ్చుతుంది బికాస్ స్టైల్ వైజ్ గా కానీ యూనో అండ్ యూనో మార్షల్ ఆర్ట్స్ వైజ్ గా కానీ వాట్ ఎవర్ హీ షో టిల్ డేట్ అండ్ అది పక్కన పెడితే ఆయన లుక్ కొత్తగా ఉంటుంది అండ్ ఆయన సాంగ్స్ కొత్తగా ట్రై చేసి ఉంటారు ఇట్లా అన్ని విధాలు కొత్తగా ఉంటుంది అనమాట. అండ్ యా వర్కౌట్ అవ్వలేదు కానీ ఐ పర్సన్ లైక్ జానీ.
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Amma, Saturday movie?
7: Mm-mm, Manabadi class.
6: Amma, old McDonald had a farm.
7: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
7: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Haro, only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas in Haro. So, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ కింద కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చెప్తున్నారు. అండ్ ఇందాక నువ్వు సారా తాగుడుమా నూరన్ను, లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్న, ఇదే మూవీలోనిది అంటే జానీ మూవీలోనిది అని చెప్పేశారు రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు అడిగేది కొంచెం కత్తిమేత సామ్రాంటిది అనమాట, అంత సింపుల్ అయితే. ఓకే, మనందరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓకే ఒక ఒక ట్రేడ్ మార్క్ మ్యానరిజం చాలా చాలా ఫేవరెట్. ఏది? ఆయన మెడ మీద చేపెట్టే మ్యానరిజం కదా. సో ఆ మెడ మీద చీ మెడ మీద పెట్టే ఆ మేనరిజం ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం ఏ మూవీలో ఆయన ట్రై చేశారు. ఓకే, దిస్ కుడ్ బి వెరీ కన్ఫ్యూజింగ్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెడ మీద చేపెట్టుకునే మేనరిజం వెరీ వెరీ వెరీ వెరీ యూనిక్ కదా. సో అది ఫర్ ద ఫస్ట్ టైం ఏ సినిమాలో ట్రై చేశారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. I'm waiting for you. Iddi cheppandi guru, real poster Pawan Kalyan fan nokkunta.

అసలు ఇప్పటికీ ఓజి చూస్తున్నప్పుడు అవడం నెట్ఫ్లిక్స్ అయినా గానీ ఒక్కసారిగా అలా అలా ఒక బైక్ లో గాల్లోకి ఎగిరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ రాగానే అయ్యో పవర్ మాకు చాలా చాలా చాలా ఎక్కువ సార్ ఇది మీకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఇప్పటిదాకా పదేళ్లలో ఇట్లాంటి హై చూడలేదు సార్, అలాంటి టైటిల్ కార్డ్ సార్ అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, పవర్ స్టార్ గారు కూడా ఒక ఇంటర్ కార్డు పడాలి అని చెప్పి ఆలోచించలేదా అన్న చిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఆ రోజు. అది దట్ వాజ్ అ మూమెంట్ ఎవ్రీ ఫ్యాన్ గాట్ సాటిస్ఫైడ్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇందాక కాలర్ ఫోన్ చేశారు అండ్ ఐ విల్ ట్రై టు కాల్ బ్యాక్. ఎస్ హర్ష గారు, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడం ట్రై చేశారు. హర్ష గారు కాల్ ఐడి వచ్చింది. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కదా, ఓకే, మాకు ఆయన గురించి అన్ని తెలుసు, ఇండియన్ డౌట్ అన్న జోన్ లో ఉంటారు కదా. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మెడ మీద చేపెట్టుకునే మేనరిజం చాలా ఫేమస్, కానీ ఫస్ట్ టైం ఏ మూవీలో ఆయన ఆ మేనరిజం చూపించారు అని అడుగుతున్నా. ఓకే, ఆ మెడ మీద చేపెట్టుకుని కోపం కంట్రోల్ చేసుకునే ఆ మేనరిజం ఫస్ట్ టైం ఏ మూవీలో చూపించారు? 9726361966 is my calling number. I am waiting for you. Only on Radio Surabhi 107.9 HD Dallas, number one radio station. నేను అడిగిన ఆ ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసి నేనే నెంబర్ వన్ ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఆ క్యూట్ బాయ్ ప్రణవ్ ఎవరు, కాల్ చేయండి. మీకు 10 మార్కులు వేయాలనుకుంటున్నా. 9726361966 పవన్ కళ్యాణ్ గారు మెడ మీద చేయి వేసుకుని ఎస్ ఆ కోపం కంట్రోల్ చేసుకునే మేనరిజం ఫర్ ద ఫస్ట్ టైం ఆయన సినిమాలో ఇప్పుడు చూపించారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. హడ్ హడ్ హడ్ హడ్ హడ్.

0: హలో సార్ అభి.
1: హలో సార్ అభి,
0: చెప్పండి సార్. బద్రియా, ఒకసారి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. ఇది ఎందుకు, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి మీకోసం ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. బద్రియానా? ఐ డోంట్ థింక్ సో. ఒకసారి మళ్ళీ ఆలోచించండి, చూద్దాం. ఇంకేమైనా రైట్ ఆన్సర్ చెప్తారా? చూద్దాం. అంతే అంటారా? ఓకే ఓకే మల్లికార్జున్ గారు, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఈ పాట గ్యాప్ లో ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఓకే అండి. అసలు మల్లికార్జున్ గారి కాన్ఫిడెన్స్ చూసినప్పుడు నాకు తెలీదా టాకింగ్ టు అని అంటారు. సో ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అలాగే ఫీల్ అవుతారు. మాకు తెలుసు గురువు ఆయన గురించి అన్నట్టు. సో ఆయన మెడ మీద చేయబెట్టుకుని ఆ కోపం కంట్రోల్ చేసుకున్న మ్యాంటరిజం ఫస్ట్ టైం ఈ మూవీలో చూపించారు అని అడిగాను. ఆయన బద్రి అంటున్నారు, నేనైతే కాదంటున్నాను. మరి రైట్ ఆన్సర్ ఏంటో మీరే గెస్ట్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, దట్ ఇస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: ఎస్ విఆర్ బ్యాక్ దేట్ దనదర వినస్ట్ డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. నాతో పాటు హర్ష గారు ఉన్నారు. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. చెప్పండి, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటారు? విన్నారా? బద్రీనా? నాకెందుకో అక్కడమ్మ ఇక్కడబ్బాయిలో ఒక షార్ట్ లో ఆయన అంటారు అని చెప్పి నాకు గుర్తు.
1: అది
0: అక్కడమ్మ ఇక్కడ సార్, మీరు ఇందాక నుంచి నేనే ఫ్యాన్ సార్, అతి పెద్ద ఫ్యాన్ సార్ అన్నట్టు అన్నారు, మీరు చూడలేదా?
1: అప్పుడు నాకు తెలీదు, తెరా చూసాను ఫస్ట్ థియేటర్ లో చూసేది ఖుషి.
0: ఓకే ఓకే ఓకే.
1: బద్రి తెరా చూశాను, బద్రిలో ఎక్కువ ఉంటారు. మేనేజర్ గురించి బద్రిలో ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడమ్మా ఇక్కడపై నేను గమనించలేదండి.
0: ఓకే ఓకే ఓకే ఓకే. ఎనీవేస్ గుడ్ ట్రై హర్ష గారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారేమో. లెట్స్ సీ. బద్రి రైట్ ఆన్సర్ అని అంటున్నారు. బట్ ఐ థింక్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో కూడా ఒక షార్ట్ లో ఆయన పెడతారు అని. బట్ ఐ డోంట్ థింక్ సో బద్రి కుడ్ బి ద రైట్ ఆన్సర్. మీరేమంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెడ మీద చేపెట్టుకున్న మ్యాండిజం ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం ఈ మూవీలో యూనో చూపించారు అనేది క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ జరుగుతుంది అండ్ ఇప్పుడైతే మాత్రం ఆరు అడుగుల బుల్లెట్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత పంజాబ్ నుంచి పాట ఓన్లీ ఆన్ రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్.

0: ఓకే, అక్కడమ్మ ఇక్కడబ్బాయి లో ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఆండర్సన్ చూపించారు ఒక ఫైట్ దగ్గర. సో ఇప్పుడు ఇప్పుడు నిజంగానే అందరు ఫ్యాన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్దాం అయితే. అది కాదు సుధా గారు, మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ మీరు అరవింగ్ లో ఉంటారా, రిచర్డ్సన్ లో ఉంటారా, ప్లానర్ లో ఉంటారా, ఎవరు తెలుసు? లేదండి, మా ఓనర్ గారే అందరికన్నా అతి పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో కొట్టేది గిట్టేది ఏంటంటే ఫస్ట్ ఆవిడే వస్తారు ఇండియాకి. సో యా ఓకే చూద్దాం అండి. సో నిజంగానే ఇప్పుడు సుధా గారి తరపు నుంచి నా తరపు నుంచి మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్తున్నాం. బద్రిలో హైలైట్ అయ్యింది కానీ ఫస్ట్ టైం వాడింది మాత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఆ మెడ మీద చేయి పెట్టుకునే మ్యానరిజం అని అంటున్నాము. క్రాస్ చెక్ చేసుకుని ఎవరైనా ఫ్యాన్స్ కాల్ చేస్తారేమో చూద్దాం. లేదండి మీరు తప్పే చెప్పారు అని అంటే ఒప్పుకుంటా. ఓకే, 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. అది సుధా గారు మీకు అన్న
1: పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ మొత్తం నాకు తెలిసి యుఎస్ లో డాలర్స్ లో ఉంది.
0: ఓకే ఓకే,
1: నాకు జల్సా నుంచి సౌండ్ కావాలి.
0: మీకు జల్సా నుంచా? ఓకే, ఇందాక ఆయన ఒక ఆయన బర్త్డే నుంచి అడిగారు, మీకు జల్సా నుంచి రెండు కలిపి పడేద్దాం ఒకేసారి. లెట్స్ గో. అది సంగతి. సో ఇందాక ఇప్పుడు అడుగుతున్న ఇప్పుడు నేను చెప్తున్న క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మేడమే చేపెట్టుకునే మ్యానరిజం అక్కడ ఉన్న ఇక్కడ బయర్లో వాడారు అని నేను చెప్తున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వింటున్నారు, ఇన్ఫాక్ట్ మల్లికార్జున్ గారు కూడా వింటున్నారు. సార్ మీరు కూడా ఇందాక ప్రాసెస్ చేసుకోండి ఒక్కసారి నా కోసం చూడండి, నేను రైటా మీరు రైటా చెప్పండి. 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మరి ఇందాక ఐ థింక్ హర్ష గారు అడిగారు I'm an Indian and play Jemani. For nizanga chinnapudu hindi padaku levutundi cinema lo anukunnanu, anta shock ayyanu. That's Pawan Kalyan garu, no surprise.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: ఇండియా వెళ్ళలేమోరా నేను? ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ పేరు గుర్తుందిగా. ఎస్, టైం వచ్చేసింది మాస్టర్. దే ధనాధన వినాశ్వర్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, తీన్మార్ సినిమా ఓకే, ఫస్ట్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చేద్దాం అనుకున్నారు ఓకే, బట్ మెల్లగా తిరిగి తిరిగి తిరిగి బండ్ల గణేష్ గారి చేతిలోకి వెళ్ళింది ఓకే. ఆ సినిమా ఆడలేదు, ఆడకపోయేసరికి ఆయన అప్పుడే ట్రిప్ నుంచి చెప్పుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఏమైందంటే సినిమా ఆడలేదు అన్నారు. సరే ఇంకొక సినిమా చేసుకోవాలని చెప్పి ఇంకొక సినిమా ఇచ్చారు. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనౌన్స్ చేసిన సినిమా అయినా సరే మళ్ళీ బండ్ల గణేష్ గారికి ఇచ్చారు సినిమా చేసుకోమని చెప్పారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని తర్వాత ఆయన ఇండస్ట్రీలో పేరు మోసిన పెద్ద ప్రొడ్యూసర్ గా అలా సెటిల్ అయిపోయారు ఓకే. కట్ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ గురించి, ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరిగేది. ఒక పాయింట్ లేమో త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కలిసి కొన్ని సినిమా ప్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారు అండ్ అది ముందు తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. మధ్యలో చల్మోహన్ రంగా లాంటి ఒక సినిమా చేశారు, అది ఇట్ వాస్ ఇట్ గాట్ ఇట్స్ లైక్ ఓకే ఓకే ఓకే రెస్పాన్స్ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా పడితే కదా హై వచ్చేది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే ఆ ఫ్యాన్స్ కి ఆన్సర్ మాత్రం వచ్చేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సినిమాలు కనబడితే చాలు అని అనుకుంటున్నాం, బట్ క్వాలిటీ సినిమా కనబడి మళ్లీ అలాంటిది ఒక యూనివర్స్ గా మారుతుందంటే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది కదా. సో ఫైనలీ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక క్లిప్ అయితే రిలీజ్ చేశారు. అండ్ క్లిప్ అంటే బేసిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి డిస్కస్ చేసుకున్నారో ఆ మాటలు రిలీజ్ చేస్తూ స్టోరీ దేని గురించి ఉండబోతోంది అని చెప్పి, ఎక్కడో ఆజాద్ హింద్ హౌస్ లాంటి ఏరియా దగ్గర నుంచి యూనో కరెక్ట్ ఆ జపనీస్ పేరు తెలియజేవను యకూజా వరకు చాలా ఇంటర్లింక్ చేయొచ్చు అని చెప్పి లాడ్ ఆఫ్ స్కోప్ ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఓజీ అనేది ఇంకా ఓజీ అనే పేరు కాస్త బ్లడ్ గ్రూప్ అయిపోయిందని చెప్పి తమన్ గారు సుజిత్ గారు మాట్లాడతారు. బట్ ఓన్లీ వన్ థింగ్ నాకు పర్సనల్లీ నేనేమనుకుంటున్నానంటే ఎలాగో టైం ఉంది ఓకే, మంచిగా టైం ఉంది కాబట్టి స్టోరీ మీద మంచిగా వర్క్ చేయండి. నాకు ఓజీలో కూడా సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కి నేను చాలా సాటిస్ఫైన్ గానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగా బెటర్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఈసారి స్టైల్ సబ్స్టెన్స్ రెండు దాంతోపాటు కథ కూడా యాడ్ అయిపోయి సాటిస్ఫై చేసింది అనుకోండి, థియేటర్ నుంచి ఎంత హ్యాపీగా వెళ్ళాలో అంత హ్యాపీగా వెళ్తున్నాం. అది సంగతి. ఆన్ దాట్ నోట్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కీప్ ఇన్స్పైరింగ్ అస్, కీప్ ఇన్స్పైరింగ్ అస్ అ లాట్. అండ్ ఒకటి మాత్రం చెప్తా, మనం ఏదనుకున్నా సరే అది ఎంతమంది వర్క్ అవుతుంది వర్కౌట్ అవ్వదు అని చెప్పినా సరే దాని మీద నిజంగా బలంగా మనం నిలబడగలిగితే అది ఏ కెరియర్ అయినా సరే కెన్ మేక్ ఇట్ బిగ్ అని చెప్పడానికి ఎవ్రీ డే ఐ జస్ట్ రిమైండ్ ఆఫ్ హిస్ విక్టరీ, ద 10 ఇయర్స్ బ్రేక్, ద 10 ఇయర్స్ అవమానాలు వాట్ హీ టుక్ అండ్ ఫైనలీ బికమింగ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఇన్ఫాక్ట్ సినిమా విషయాల్లో కూడా ఇట్ టుక్ 10 ఇయర్స్ టైం టు గెట్ బ్యాక్ టు హిస్ హిట్ దట్ హీ ఆల్వేస్ వాంటెడ్. అది మ్యాటర్ ఓకే. ఆన్ దాట్ నోట్, 10 అనేది మీకు వచ్చిన నెంబర్ కాబట్టి ఇలాగే పవర్ లో ఇంకొక 5 ఇయర్స్ కలిపి 10 ఇయర్స్ ఉండిపోవాలని, దాని తర్వాత ఏం జరగాలో అది జరుగుతుందని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే, దట్ ఐ హర్డ్ ఇన్ ద మార్నింగ్ పోలవరం నీళ్లు లెఫ్ట్ కెనాల్ వైపుగా ఈ రోజే రివర్ నీళ్లు విడుదల చేశారు. సో పోలవరం సంబంధించి పనులు కూడా స్విఫ్ట్ గా మూవ్ అవుతున్నాయి, విచ్ ఇస్ వన్ పాజిటివ్ థింగ్ ఫర్ నార్త్ ఆంధ్ర. అండ్ దాంతోపాటు ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ రావటం, గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మ్యాన్, ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. ఈవెన్ వైజాగ్ లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఇన్ అసోసియేషన్ విత్ యునో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. దివీస్ ల్యాబొరేటరీస్ యాక్చువల్లీ ఫండింగ్ మోస్ట్ ఆఫ్ ద మనీ, సో అది కూడా పనులు అవుతున్నాయి. సో ఇలా స్టెప్ బై స్టెప్ అట్లా పనులు జరుగుతూ ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతూ ఉంటే బాగుంటుంది, వినడానికి ఆనందంగా ఉంటుంది. అండ్ యా, అండ్ హ్యావింగ్ సెట్ దట్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది కూడా ఈ రోజే. ఇంట్రెస్టింగ్ టర్న్ చేంజ్ థింగ్స్ ఫర్ ఎవర్, అది రాజశేఖర్ రెడ్డి గారి డిమైజ్ కూడా జరిగింది ఈ రోజే. సో అది తలుచుకుని ప్రతిసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఐ స్టిల్ రిమెంబర్ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చా, సో ఇప్పటికీ ఆ హెలికాప్టర్ వెళ్తూ ఆయన భౌతిక దేహం దొరికిందని చెప్పి మాత్రమే దొరికిందని దాని తను కనిపించలేదని చెప్పి అసలు అది ఇట్ వాస్ వెరీ వెరీ ఎమోషనల్ డే మ్యాన్, వెరీ వెరీ ఎమోషనల్ డే. అది సంగతి. సో ఆన్ దాట్ నోట్, వి మిస్ యూ వైఎస్ఆర్ గారు. అండ్ యా, మీరు చేసిన మంచి పని మాత్రం మొత్తం ఉంటాయి గుర్తు చేసుకుంటూ ఐమ్ టేకింగ్ అ లీవ్. మళ్ళీ కలుద్దాం ఈ టైంకి.
అండ్ ఐ మీన్ ఇంకొంచెం రెండు గంటల ముందే షార్ప్ 7:07 కి వింటనే ఉండండి రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, ఇందాక నుంచి అన్ని రకమైన పాటలు ప్లే చేశాను. పవన్ కళ్యాణ్ గారి పాటలు నాకు నచ్చిన పాట నేను ప్లే చేయడం కుదరలేదు. ఐ ప్లే ట్రాక్ అండ్ ఇంకొక పాట బ్యాక్ టు బ్యాక్. ఎస్, కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీవే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
9: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Oi, biryani tintava?
3: Marchipoyava? I'm on a diet. Salad.
2: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
3: Inti rendu order chestunava?
2: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
3: Sharing is caring. Telusa?
2: M&M 1900 Marketplace Boulevard, Irving.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో, వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
11: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
12: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
13: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: ఉన్నతమైన నృత్యాలు అభినయంతో అద్భుతమైన నటీ నటు

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
9: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
11: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: Yes.
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavor. Dine-in, take-out or delivery.
7: What is this address again?
3: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
11: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
12: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
13: Hi, I'm Ram Gopal Varma.
14: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
15: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
16: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
6: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain't it? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.
12: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
13: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
15: We got flow, we got style. Making move with a smile.

0: ఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
4: I have.
3: Munna ma friends andaram kalisi baitiki veldam anukunna.
4: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi.
3: Anni undalante inka ekkada untundi?
4: Naaku dan answer telusu. Maitri's Indian Cuisine. Vaallaki telidu.
3: So, break up not to be dramatic but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: கச்சம் பூம் பா கச்சம் பூம் பூம் பா கச்சம்
1: பிரம்மதேவுடு
0: கச்சம்
1: கொம்பம் உச்சினாவுடு
0: கச்சம்
1: எந்த கொப்ப சொகசு
0: கச்சம்
1: ஆடதாசினாவுடு
0: கச்சம்
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరెత్తివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
10: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
11: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
12: నేను మీ నాగోసింహం సాయి కుమార్.
13: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: సైడ్ సైడ్ సైడ్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istilamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
8: వీరమణి గంటలే
9: విల్లాలి, వీరమణి గంటలే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next on Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: అందరికి నమస్కారం, నేను మాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: ఓయ్, బిర్యానీ తింటావా?
10: మర్చిపోయావా? ఐ యామ్ ఆన్ ఎ డైట్, సలాడ్.
9: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
10: ఇంటి 2 ఆర్డర్ చేస్తున్నావా?
9: అంత వరీ అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్, చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM టు 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
10: షేరింగ్ ఈస్ కేరింగ్, తెలుసా?
9: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: డు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
7: India ki teleport aithe entha baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
10: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
11: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
12: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
13: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పున, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ take care of the catering, okay?
8: Sure.
6: How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
10: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి రేడియో సురభి.
13: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. Best of all, it avoids complaints.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్ హలో, వెల్కమ్ టు సిర్వి డిటూర్. ఈ రోజు బుధవారం, కానీ నేను వచ్చాను. నేనంటే రాజేశ్వరి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 2 సాయంకాలం 4:17 స్టూడియోలో టైం. ఇవాళ నేను ఎందుకు వచ్చాను? సెప్టెంబర్ 2 కదా, అందుకని. నాట్ రియల్లీ, ఎందుకంటే మా కల్పన వెకేషన్ లో ఉంది, యాజ్ యూ ఆల్ నో. అండ్ ఐఎమ్ ఫిల్లింగ్ ఇన్ ఫర్ హర్ టుడే, జస్ట్ లైక్ భాస్కర్ గారు డిడ్ యెస్టర్డే. సో ఇవాళ సెప్టెంబర్ 2 అయితే స్పెషల్ గా నేను ఎందుకు రావాలి అని అనుకున్నాను, అంటే అనుకోలేదు, బట్ అలా ఎందుకైంది అని అంటున్నానంటే, మీరే చాలా బలంగా కోరుకున్నారు. మీరే అంటే వన్ ఆఫ్ ద లిజనర్స్ చాలా చాలా బలంగా ఇవాళ నేను షో చేయాలి అని కోరుకున్నారు, నాకు మెసేజ్ చేశారు. అప్పటికే ప్లాన్స్ జరిగిపోయినాయి. ఎలాగో తప్పని పరిస్థితుల్లో నేనే చేయాల్సి వచ్చింది షో, అదనమాట సంగతి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే బికాస్ ఇట్ ఇస్ సెప్టెంబర్ 2. సో అయితే ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ? నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. సో మీరే వినాలనుకుంటున్నారు ఈ స్పెషల్ డే. హౌ డు వి సెలబ్రేట్ అవర్ ఫేవరెట్ స్టార్స్ బర్త్డే? కాల్ చేయండి 9726361966. అండ్ ఐఎమ్ ఆల్ ఇన్. లెట్ సీ హౌ టుడే ఇస్ గోయింగ్ టు అన్వైండ్. బోల్డ్ విషయాలు చెప్పాలి మీకు, అఫ్ కోర్స్ మంచి మంచి పాటలు కూడా విందాం. కాల్ చేసేయండి, చెప్పేసేయండి 9726361966. వాట్ వుడ్ యూ లైక్ టు హియర్?

I know you want to listen to కొన్ని స్పెషల్ సాంగ్స్, ఏవో ఏదో రకమైన మెమరీ ఉంటుంది వాటితోటి అసోసియేట్ అయ్యి. సో అలాంటి ఒక మెమరీ కోసం ఈ పాట అడిగారు. కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, సో కొద్దిగా ఇది ప్యాథోస్ టచ్ ఉన్న పాట కాబట్టి అలా మీకు జ్ఞాపకం మాత్రం చేయగలిగాను. కానీ పాట మొత్తం వినిపించాలంటే మనసు పట్టలేదండి, బికాస్ వీ నీడ్

అదండి సంగతి. సో ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఒక పవర్, ఒక హోప్, ఒక ఏమనాలి, ఒక ఆరా, ఒక ఇజం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ. సో మచ్ టు టాక్, దర్ ఇస్ సో మచ్ దర్ ఐ వుడ్ లైక్ టు షేర్. కాకపోతే ఇఫ్ యు ఆర్ సంబడి హూ ఇస్ ఇన్ ఎ డిఫరెంట్ మూడ్, మీరు మధ్యలో ఇంకేమైనా పాటలు వినాలనుకున్నా కూడా డెఫినెట్లీ కాల్ చేయొచ్చు. మీరు ఏం పాటలైనా అడగచ్చు, అండ్ డెఫినెట్లీ అవి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు September 2nd, అండ్ వై నాట్, వాట్ బెటర్ ఒకేషన్ టు టాక్ అబౌట్ హిమ్, టు ప్లే సాంగ్స్, హిజ్ మూవీ సాంగ్స్, అండ్ యు నో రియలి సెలబ్రేట్ హిజ్ బర్త్డే విత్ all you fans, all us fans. Nannu nen separate cheskolen kada. So konni request songs unnai, definitely avu vinipistanu. Nenu ivalu koncham maatladal anukuntunanu, nenu kuda maatladtanu, and we will have lot of conversation, not just about Pawan Kalyan garu, but also generally kuda. I have few thoughts to share today, and somehow I am unable to get those thoughts out of my mind for the last couple of days. So kachithanga avi kuda meeto share cheskovali, mee opinion telusukovali anukuntunanu. ఈ పాట వినేసేయండి, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసేయండి. నాతో పాటు కలిసి అభిమానులందరూ కూడా మనం బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుని బోల్డ్ మాట్లాడుకుందాం. మీరేమన్నా మాట్లాడాలనుకున్నా ఆఫ్ కోర్స్ కాల్ చేయొచ్చు. హర్ష గారు మీ కొరకు మేరకి పాట

0: తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమానసిని ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు శృతి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు 107.9 FM HD3లో వింటున్నారు. అలాగే రేడియో శృతి యాప్ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ ఇన్ జస్ట్ ఫ్యూ డేస్ యూ హ్యావ్ అ న్యూ ఫీచర్ దట్ వీఆర్ రోలింగ్ అవుట్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ యాజ్ ఆల్వేస్. ఎనీ చేంజ్ దట్ వీ ప్లాన్ అది రోల్ అవుట్ చేస్తుంటే ఎస్పెషలీ యాప్ అండ్ వెబ్సైట్స్ లో నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ ఈజీ అని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఫీచర్ అని కూడా నా నమ్మకం. దాంతోపాటు అతి త్వరలో ఇంకొక కొత్త ఫీచర్ కూడా రాబోతుంది. ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్ నౌ బికాస్ ఇవాళ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సెలబ్రేషన్. అట్లీస్ట్ కొంచెంసేపు అయితే అండ్ నాకు మీ నుంచి వచ్చే రిక్వెస్ట్ సాంగ్స్ దాటి తగ్గే వరకు నేను ఇది కంటిన్యూ చేస్తా. సో ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట అది విషయం. సో మీరేం మాట్లాడతారు, నేనేం మాట్లాడతాను, మనం ఏం ఆలోచిస్తాం, ఇవాళ ఏం చెప్పాలనుకుంటాము అంటే వీ ఆల్ హ్యావ్ సో మచ్ టు సే బికాస్ అభిమానం అలాంటిది కట్టలు తెచ్చుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి టైమ్స్ లో ఆగదు అసలే. బట్ ఎనీవే వీ విల్ కమ్ టు ఇట్ అండ్ యూర్ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి అగైన్. ఇవాళ నేను మా కల్పనకి బదులుగా ఇవాళ కార్యక్రమాన్ని అందిస్తున్నాను బికాస్ షీస్ ఆన్ వెకేషన్. సో మేబీ మీరు ప్రతిరోజు వీకెండ్ దాకా నన్ను వినాల్సి వస్తుంది. సో గెట్ రెడీ ఫర్ దట్. అదైతే ఇంతకు ముందు మనం విన్న పాట ట్రావెలింగ్ సోల్జర్. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ సో మెనీ ఏమంటారు థాట్స్ ఆర్ మెమరీస్ అసోసియేటెడ్ టు దిస్ సాంగ్ కదా. అందరికి బోల్డ్ మెమరీస్ ఉంటాయి అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వన్ కైండ్ ఆఫ్ జనరేషన్. పాట ఫోకస్ చేసి వింటే ఆ పాటలో లిరిక్ ఎలా అయితే ఒక హూ ఎమ్ ఐ, వాట్ ఎమ్ ఐ డూయింగ్, వాట్ షుడ్ ఐ బి డూయింగ్, అసలు ఏంటి, వాట్ ఈస్ మై గోల్ ఇన్ లైఫ్ లాంటి ఒక థాట్ నాకు ఏమంటారు ఫిలాసఫికల్ గా చెప్పాలంటే నాకు ఈ భావబంధాలు వద్దు. వీటన్నింటినీ దాటుకుని నేను ఒక ఫ్రీడమ్ కావాలి, నాకు నా జర్నీ కావాలి, నా డెస్టినేషన్ కావాలి అని అనుకునే ఒక యూత్ ఏమంటారు. ఇంకా జీవితంలో ఫెయిల్యూర్స్ కన్నా కూడా సక్సెస్ ని మాత్రమే ఎక్కువగా చూసే ఒక ఏజ్ లో ఉండే ఒక యూత్ కి సంబంధించిన పాట అది. ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారికి అంటే తమ్ముడు సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఏజ్ ఏదై ఉంటుంది, మీరు గూగుల్ అడగకుండా, మీరు ఎవరిని అడగకుండా నేను ఆప్షన్స్ ఇస్తా ఏబిసి, ఆ మూడిట్లో మీరు చూస్ చేసుకోవాలి, నాకు కాల్ చేసి చూద్దాం మీ ఫ్యానిజం ఎంతవరకు ఉందో. సో తమ్ముడు సినిమా వచ్చే టైంకి మీరు ఎవరిని అడగకూడదు, ఓకే. తమ్ముడు సినిమా వచ్చే టైంకి పవన్ కళ్యాణ్ గారి ఏజ్ ఎంత? ఆప్షన్ ఏ హీ వాజ్ 22, ఆప్షన్ బి హీ వాజ్ 28, ఆప్షన్ సి హీ వాజ్ 25 అండ్ ఆప్షన్ డి 27. సో 23, 28, 25, 27. కాల్ చేసి చెప్పండి 972-636-1966. తమ్ముడు సినిమా టైంకి ఆ కైండ్ ఆఫ్ ఒక కేఫ్రీ యూత్ స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా టైంకి పవన్ కళ్యాణ్ వయస్సు ఎంత ఉండి ఉంటుంది? 972-636-1966. అండ్ ఐ డూ హ్యావ్ మోర్ రిక్వెస్ట్ కమింగ్ అప్ ఫర్ యూ. స్టే ట్యూన్డ్ విత్ మీ, డోంట్ గో ఎనీవేర్.

0: Yes, I'm in love.
1: Yes, we're in love. So, welcome back to Surabhi Detour. And yeah, na correct answer vachesindi. Of course, nothing less. I don't expect anything less. Guarantee answer vachesindi telusu. Aithe, exact ga how did you hit the number anedi? Without the checking, without googling. అనేది నేను ఆశ్చర్యపోతున్నాను. ఆఫ్ కోర్స్ మేబీ దట్ ఈస్ అ ఫ్యానిజం ఏమో. 27 హీ వాజ్ జస్ట్ 27 అట్ ద టైమ్. ఓకే, సో ఈ పాటకు సంబంధించి మనం ఇందాక విన్నది కూడా తమ్ముడు సినిమాలోదే. మనం ఇవాళ ఐ థింక్ ఒక సినిమాలోంచి ఒక రెండు మూడు పాటలు అయితే వింటాం, బికాస్ కొన్ని సినిమాలు అయినవి పర్టికులర్లీ వాటిలో పాటలు చాలా బాగుంటాయి. ఈ పాట ఆ పాట ఒక్కటి మనం సెలెక్ట్ చేయలేము కాబట్టి దే విల్ బి మల్టిపుల్ సాంగ్స్ విచ్ విల్ బి వెరీ మచ్ వినబుల్. ఇవాళ సో అవి విందాము. మీరే వినాలనుకుంటున్నారు కాల్ చేయొచ్చు 972-636-1966. అండ్ మనం రెండో గంటలో కార్యక్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు విల్ టేక్ లుక్ ఎట్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, వెదర్ పరిస్థితి ఏంటి. ఓ మై గాడ్, వెదర్ అంటేనే నాకు ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ మీ టెన్షన్స్. ఐ హ్యాపెన్ టు బీ అవుట్ సైడ్ త్రూ అవుట్ నిన్న దాదాపుగా అండ్ ఇవాళ దాదాపుగా ద హోల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే I happen to be in this hot sun baita and asalu etla undante koncham safe ayin tarvata brain kuda pan cheyadam manestundi anta veediga undi. Anyway, we'll talk about it. So ee paata ki sambandhichi nenu adige boye prashna enti ante intaku mundu vinna paatalo ఒక గుర్రం కాని గుర్రం మీద ఆయనకి స్వారీ చేస్తాడు. గుర్రం కాని ఆ గుర్రం పేరేంటి? 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manapadi class.
3: Amma, Old MacDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
6: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
7: ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి ది టూర్ విత్ మీ తాజశ్రీ. మనం రెండో గంట కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాము అండ్ డే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నాం మనం. సో నౌ, ఇందాక నేను బ్రేక్ కి వెళ్లక ముందు బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు విన్నారు, బ్రేక్ తర్వాత ఇంకో పాట విన్నారు. బట్ బ్రేక్ కి వెళ్లే ముందర మనం మాట్లాడుకున్నప్పుడు నేనేం అడిగానంటే మిమ్మల్ని ఒక పాట వినిపించి ఆ పాటలో ఆయన గురం లాంటి గురం కాని గుర్రం ఒకటి ఎక్కుతారు, దాని పేరేంటి అని. కరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చేసే గానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, సో ఐ విల్ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ ఆన్సర్స్. అండ్ ఇది తమ్ముడు సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటున్న విషయం. మేము తమ్ముడు సినిమాలో ఆయన ఏమంటారా, ఆ డ్రీమ్ గర్ల్ ని చూడంగానే ఒక ఆనందంలో

ఎక్సైట్మెంట్ లో పాట పాడతారు కదా, ఆ పాటలో ఆయన గురంగా గురం ఒకటి ఎక్కుతారు. అవుట్ ఆఫ్ మెనీ వియర్డ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద సాంగ్, ఇది ఒక వియర్డ్ థింగ్, అది ఏంటి అని సరే చెప్తారు. కానీ మీన్ వైల్ లెట్స్ క్విక్లీ టేక్ ఎ లుక్ అట్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అలా చూసేసి వచ్చేద్దాం. ట్రాఫిక్ అవ్వగానే మళ్ళీ మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా మీ రిక్వెస్ట్ వస్తున్నంతసేపు మనం ఈ సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాం. మీ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఆగిపోతాయో దెన్ ఐ విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ అన్నమాట, అది విషయం. సో నౌ విత్ దట్ అండ్ లెట్స్ అగైన్ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్ రైట్ నౌ. అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే నాకు కనిపించేది నేను మీకు అప్డేట్ చేస్తాను, బట్ ఇన్ కేస్ యూఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ విచ్ ఐ కెనాట్ సీ, డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి, సో వీ కెన్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఐ డూ సీ సమ్ బిజీ రోడ్స్ అయితే కనపడుతున్నాయి నాకు రైట్ నౌ, కాకపోతే థ్యాంక్ఫుల్లీ నాట్ మెనీ ఇన్సిడెంట్స్. సో 75 సౌత్ సీమ్స్ టు బి రియల్లీ బిజీ, ట్రాఫిక్ బానే ఉంది, కాకపోతే అంత హార్డ్ ట్రాఫిక్ లేదు, మూవింగ్ ట్రాఫిక్ కనిపిస్తోంది. 75 నార్త్ అండ్ 75 సౌత్ బోత్ వైజ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆన్ ద డిఎన్టీ అక్కడ కూడా ఒక చిన్న ఏరియాలో మాత్రమే కంజెషన్ ఉంది, అదర్వైజ్ డిఎన్టీ ఇస్ ప్రిటీ గ్రీన్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ ఇటువైపు మన 35 సౌత్ ఈజ్ యాక్చువల్లీ much better looking, better. 35 north is also looking better. Oka chinna stretch tappa 635 junction ekkadaithe undo 35 north lo akkada maatrame koncham congestion undi, otherwise it is looking pretty green. Same with 635, it is slow moving traffic but it is not looking that bad. 635 east and west rendu kuda. This side of the world 121 is looking busy, akkadakkada pockets of congestion kanipistundi traffic unnattuga, but the rest of the places anta yellow undi, that means slow moving traffic, adi vishayam, that's what I am seeing. ఇన్ కేస్ మీరు ఏదైనా వేరే కైండ్ ఆఫ్ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే అందరికీ తెలియచేయాలి మంచిది అనుకుంటే ఖచ్చితంగా గో హెడ్ అండ్ కాల్ మీ అండ్ లెట్స్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఓకే, సో మీదేమైనా అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక స్టార్ డెఫినెట్లీ, ఒక ఆయన హీ ఒక నెపో స్టార్ కిందనే ఆయన జర్నీ కూడా కన్సిడర్ అయింది చాలా టైం వరకు కూడా. కానీ ఒక్కటి గ్యారంటీగా 100% కాన్ఫిడెంట్ గా చెప్పగలిగిన విషయం ఏంటి అంటే, హీ డెఫినెట్లీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఆరా. తన ఒక తన ప్రపంచాన్ని, తన చుట్టూ ఒక ఆరాని, తన చుట్టూ ఒక సైన్యాన్ని ఆయన ఖచ్చితంగా just with his presence, however that is, our presence though definitely he built it. What do you have to say? Meere antaru 972 636 1966.

0: వెల్కమ్ బ్యాక్ టు సిర్వీ డిటూర్. నాకు ఆఫ్ ఎయిర్ లో కాల్ చేసి మీ అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోదు. టుడే యూ నీడ్ టు కమ్ ఆన్ ఎయిర్ అండ్ డెఫినెట్లీ టాక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్. అండ్ నాకు ఐ నో ఐ హ్యావ్ ఫ్యూ థాట్స్, నాకంటూ కొన్ని థాట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అవి కూడా మనం మాట్లాడదాం. బట్ ఐ డు హ్యావ్ అవర్ కాలర్ ఆన్ ఎయిర్. హర్ష గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: అండి
0: చెప్పండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా థ్యాంక్స్ ఈ రోజు ఈ షో చేసినందుకు.
0: యాక్చువల్లీ మీరే నేను సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్లీ టు సీ యువర్ మెసేజ్ దట్ మీరు వచ్చి చేస్తే బాగుంటుంది అని మీ మెసేజ్ చూసి నేను అనుకున్నాను వాట్ ఎ కోయిన్సిడెన్స్ దిస్ ఇస్ అని. బికాస్ ఒరిజినల్ గా ప్లాన్ లేదు ఇంతకు ముందు వరకు, లైక్ నాకు మీ మెసేజ్ వచ్చే ఒక గంట ముందు వరకు కూడా ప్లాన్ వాజ్ నాట్ దేర్. బట్ ఇట్ హ్యాడ్ టు బి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. యా
1: సో ఉదయం నుంచే చేసిన ఆర్జీలందరూ బాగా చేశారండి. బట్ మీరు అభిమాని కదా, మీరు చేస్తే అది ఇంకొక లెవెల్ లో ఉంటుందా?
0: ఐ హోప్ సో అండి. చెప్పండి అభిమానాన్ని.
1: అభిమానండి మీ మీద కూడా
0: చెప్పండి.
1: యా సో మీ ఇందాక అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నెపోకిట్ అని, కొంచెం అలాంటిది అని. నేను కొద్దిగా ఒప్పుకోనండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను ఖుషి చూశానండి ఫస్ట్ థియేటర్ లో. ఆ సినిమా 35 సార్లు చూశానండి థియేటర్ లో. సో అప్పుడు అభిమాని అయిపోయాను, కాకపోతే సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదని. పర్సనల్ సింప్లిసిటీ కానీ పర్సనల్ లైఫ్ లో అతను మాట్లాడే విధానం కానీ, సో ఇవన్నీ చాలా ఉన్నాయి.

0: ఇప్పుడు ఒక విషయం నాకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే, ఎప్పుడు ఎవరి గురించి ఆయన బస్సు మీద టార్గెట్ చేయడు. పవన్ కళ్యాణ్ గారిని అందరు టార్గెట్ ఇస్తారు పర్సనల్ గా, కానీ ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయడు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒక అభిమానిగా మనసు నిండినట్టు అనిపిస్తుంది. ఆయన గెలిచాడు, ఓకే, ఒక 10 సంవత్సరాలు కష్టపడి గెలిచాడు, అన్ని శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర, కానీ అనుభవం ఉందా? అనుభవం లేదు కదా. చాలా మందికి ఒక అనుమానం ఉండదు ఎలా చేయగలడని. సో దానికి చాలా
1: చూపిస్తాడు.
0: నిజాయితీ గల నాయకుడిని అభిమానించినందుకు జీవితాన్ని గర్వపడతానండి.
1: సూపర్.
0: అంటే ఈ హార్డ్ కోర్ అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఆయన తప్పు చేసినా కానీ మీరు క్వశ్చన్ చేయగలరు, అదే మీకుంది.
1: ఓకే, థ్యాంక్ యూ. మీరు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ అండి. బట్ యా, ఒక అభిమానిగా డెఫినెట్లీ ఐ విల్ కనెక్ట్ టు వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అండి, ఫర్ ష్యూర్. సేమ్ ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ ఆయన అభిమానించే వాళ్ళలో చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోలాగా మాత్రమే అభినందించకపోవచ్చు. దేర్ ఆర్ అదర్ రీజన్స్ టు ఇట్ అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. ఓకే, సో మీరేం వినాలనుకుంటున్నారు? 972-636-1966. ఈరోజు నేను ఇంకో టాపిక్ కూడా మాట్లాడాలని అనుకున్నానని చెప్పా కదా. అండ్ వి స్పోక్ అ బిట్ రైట్ నౌ, కానీ ఇది కూడా మాట్లాడేసిన తర్వాత ఒక పాట వేస్తా, దట్ వే మనం పాట తర్వాత కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇవాళ ఎలా ఉండిందంటే, నాకు ఇట్లాంటి డేస్ అప్పుడప్పుడు వస్తుంటాయి, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. మై డే బిగ్యాన్ ఎట్ 8 AM ఇన్ ద మార్నింగ్. 8 AM నుంచి నేను 4:02 ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ వచ్చి కూర్చునేంత వరకు కూడా కంటిన్యూస్లీ ఐ హవ్ హ్యాడ్ ఏదో ఒక ఇష్యూ, సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్, సమ్ ఆర్ ది అదర్ ట్రబుల్, సమ్ ఆర్ ది అదర్ థింగ్ దట్స్ బ్రోకెన్. ఏదో సంథింగ్ ఇస్ బ్రోకెన్, యూనిట్ టు ఫిక్స్. సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్, యూనిట్ టు ఫిక్స్. సంథింగ్ ఇస్ గాన్, యూనిట్ టు ఫిక్స్. వాట్ ఎవర్, బట్ ద సాడ్ ట్రూత్ ఆఫ్ మై లైఫ్ టుడే ఏంటంటే, నథింగ్ ఇస్ ఫిక్స్డ్. పొద్దున్న 8 గంటలకి మొదలైన ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత ఒకటి అవి ఎట్లాగైతే వచ్చినాయో అట్లాగే ఉన్నాయి. బట్ దెన్ వాట్ ఈస్ మేకింగ్ మీ హ్యాపీ నౌ ఇస్ ఆర్ ఫీల్ బెటర్ నౌ ఇస్ ఆఫ్ కోర్స్ డూయింగ్ దిస్ స్పెషల్ షో ఫార్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ కోసం, అభిమానులందరి కోసం. ఆల్ రైట్, నెక్స్ట్ పాట వినేసి వచ్చేద్దాం. పాటతోటి కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతాం. అండ్ మీరు వింటున్నది సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్, స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
6: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
6: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

రేపి లా అట్లా నవ్వేసి స్పారిపో మాకే బాబు. మీరేట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు అని కొట్టండా.

రైట్, సో అదండి సంగతి. మరి ఒకసారి మనం ఏం చేద్దామంటే, మన క్విక్ గా ప్రకటనలు చూసేసుకుని ఆ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్, అండ్ హూ డజంట్ వాంట్ టు నో అబౌట్ దిస్ కదా, అండ్ దట్ ఈస్ హౌ మెనీ ఆఫ్ యూ. ఈ మధ్య ఒక కొద్ది రోజుల క్రితం, నాట్ ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు, బట్ కొద్ది రోజుల క్రితం ఒక రీల్ కూడా వచ్చింది, అన్లిమిటెడ్ ఐ మీన్ దోసాస్ మీద. సో హియర్ ఇస్ వన్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ అబౌట్ అన్లిమిటెడ్ దోసాస్. సో వాట్ ఈస్ దట్ అబౌట్ అంటే, వన్ ఆఫ్ అవర్ డాలసస్ ఫేవరెట్ రెస్టారెంట్స్ ఈజ్ ఆఫరింగ్ అన్లిమిటెడ్ దోసాస్. సో దాని గురించి మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ఎట్ ఇండియా టుడే. విజిట్ ఇండియా టుడే టు గెట్ అన్లిమిటెడ్ దోసాస్ ఓవర్ దిస్ వీక్, అండ్ దే హ్యావ్ మెనీ మోర్ స్పెషల్స్ గోయింగ్ ఆన్. అండ్ ఇండియా టుడే, యాజ్ యూ నో, ఇస్ లొకేటెడ్ ఇన్ సౌత్ లేక్. And they also have something very special going on, which is about their bar snacks being just $1 and their draft beers being $2.99. Prati Roju, 4 p.m. to 7 p.m. is their happy hour time. So great bites, cold drafts, happy evenings. Visit India Today, 151 North Nolan Drive, South Lake. And enjoy the, of course, the unlimited dosas as well. Unlimited dosa night low. అది విషయం. అండ్ దెన్ గణేష్ చవితి కూడా వస్తుంది, వినాయక చవితి కూడా వస్తుంది ఈపారల్లో. అండ్ దెన్ ద గణేష్ చతుర్థి మహాప్రసాదం, దీనికి సంబంధించి యూ కెన్ బ్రింగ్ ద స్వీట్స్ డెలిషియస్లీ మేడ్ అండ్ ఫ్రెష్లీ మేడ్ ఎట్ హోమ్ లైక్ టేస్ట్ అండ్ ఎట్ హోమ్ లైక్ ఫ్రెష్నెస్ ఫ్రమ్ రాజుల్లాస్ కిచెన్. అండ్ ఇది మహాప్రసాదం 5 pound, 11 pound క్వాంటిటీస్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మొదక్ కాజు కట్లీ అండ్ అదర్ స్వీట్స్. కాల్ దెమ్ ఎట్ 9728787999 ఆర్ 4693601556. ఓకే, సో నేను మీకు ఇంకొక వీడియో కూడా వినిపించాలనుకున్నా, ఒక ఆడియో కూడా వినిపించాలనుకున్నా. అది సంథింగ్ విచ్ వీఆర్ రిలీజింగ్ ఇన్ టు ద సోషల్ మీడియా ఆల్సో. బట్ ఇంకొక పాట అయిన తర్వాత, ఆడియో మీరు వినేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. 9726361966 ఫర్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్.

0: టిపికల్ గా పాటలు మనం మధ్యలో ఆపం అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నౌ ఐ థింక్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఐ హ్యావ్ అ కాలర్ చాలా మంచి మాట చెప్తున్నారు అండ్ మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి ఐఎమ్ సారీ ఐ థింక్ ఐ మిస్డ్ యువర్ నేమ్ ఇంకోసారి మీ పేరు చెప్తారా
1: నా పేరు కిషోర్ అండి
0: కిషోర్ గారు చాలా మంచి మాట చెప్తున్నారు ఆఫ్ ఎయిర్ లో సో ఐ వాంటెడ్ యూ టు టాక్ అబౌట్ ఇట్ గో అహెడ్ అండి ఇట్ కుడ్ బి బికాస్ మీరు ఆన్ ఎయిర్ వచ్చారు కాబట్టి అయిండొచ్చు బట్ గో అహెడ్ అండి యూ కెన్ టాక్
1: ఓకే ఓకే సో అందరూ పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్తున్నారు సో వన్ థింగ్ ఈజ్ నేను కూడా చాలా బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి ఆయన క్వాలిటీస్ ఆయన వే ఆఫ్ లైఫ్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఐ లైక్ సో అందరికి ఒక చెప్పాలనుకుంటున్నాను మీకు అంత నచ్చితే ఆయన క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ నుంచి అట్లీస్ట్ కొన్ని క్వాలిటీస్ మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఇఫ్ యూ ఫాలో దట్ వుడ్ బి రియల్ మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు ఎవరైనా అభిమానించవచ్చు
0: దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ అండి అభిమానం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద ఏ విషయంలో మనం అభిమానిస్తున్నామో ఆ విషయంలో అలాంటివి కొన్ని క్వాలిటీస్ అన్నా మనం ఇంబైబ్ చేసుకోవచ్చు దాని వల్ల అబ్సల్యూట్లీ రైట్ చాలా మంచి మాట చెప్పారండి కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్
1: మీకు అలా ఏం లేదండి మీకు నచ్చిన సాంగ్ వేయండి పవన్ కళ్యాణ్ ఏ సాంగ్
0: ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్
1: థ్యాంక్ యూ
0: సో చాలా మంది ఆయన క్వాలిటీస్ మాట్లాడతారు అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ప్రతి దానికి టూ సైడ్స్ ఉన్నట్టుగా ఈయనకు కూడా ఆబ్వియస్లీ అభిమానులు ఉన్నారు హేటర్స్ ఉన్నారు సో హూ పీపుల్ హూ అప్రిషియేట్ ఆయనని ఇష్టపడేవాళ్ళు మోర్ దెన్ అన్ యాక్టర్ కూడా కన్నా కూడా ఆయనలో ఉన్న సుగుణాలను ఎక్కువగా ఇష్టపడతారు అనొచ్చు ద సమ్ క్వాలిటీస్ విచ్ ఆల్వేస్ యంగ్ యూత్ టైమ్ నుంచి అండ్ వెన్ హీ వాజ్ యంగ్ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా హీఈస్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్ అలైక్ ఆర్ అలా పెరుగుతూనే ఉంది ఆ నంబర్ మ్యాగ్నిఫై అవుతూనే ఉంది ద మోర్ హీఈస్ గెటింగ్ ఇన్ టు

0: వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటోర్. నేనేం చేస్తానంటే మీకు ఒక సీన్ వినిపిస్తా. ఈ సీన్ తర్వాత ఇది ఇంటెన్షనలీ వినిపిస్తున్న సీన్ ఇది. దీని తర్వాత కొంచెం మాట్లాడుకుందాం మనం.
1: ఎక్కువగా మాట్లాడుకోవచ్చు అనుకుంటారు.
2: అస్సలు మాట్లాడను.
1: పొగరు అనుకుంటారు.
2: సరే ఇందు ఇదివరకు మీకుండేవి ఇప్పుడు మాకు.
1: ఏంటి?
2: పెళ్లి చూపులు.
3: గుడ్ మార్నింగ్ సార్.
4: మార్నింగ్.
2: అమ్మా వీడా.
5: Hey, hey!
2: Sir?
5: We're looking for adults 45 and...

0: కూర్చోవచ్చండి.
1: ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగదు.
0: అడిగితే అసహ్యం ఉండదు కదా సార్.
1: అంటే
0: అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపెళ్ళిపోవచ్చా అని అసహ్యంగా ఉంటది కదా సార్.
1: నీకేముందో నా కూతురు స్పెండ్ చేయాలరా. ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప.
0: కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్.
1: నువ్వు హెయిర్ స్టైల్ కాదు లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్, దాట్స్ ఫైనల్.
0: చాలా అన్యాయం సార్. ఏం సార్ ఎవరో తీస్తున్నారా? అంటే ప్రేమించి పసిపిల్లని చంపేస్తారా సార్? మీరు
1: పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నావు. నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు,
0: ఎవడు సార్ వీడు?
1: నా కాబోయే అల్లుడు
0: సార్. నాకేం తక్కువ సార్? నాకు
1: పొడు, కలర్, చదువు అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి.
2: అదనమాట సంగతి. సో ఒక తెలుగు సినిమా హీరోకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని ఇలా ఉండాలి అని ఒక ఒక రూల్స్ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరోస్ ని చూసామనుకోండి. వాళ్ళు మొదట్లో వాళ్ళు ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా మెల్లిగా మెల్లిగా తర్వాత తర్వాత దాన్ని ఏమంటారు తినగ తినగ మేము తీయనుండు లాగా చూసి చూసిన మీదట బానే అనిపించటం కానీ, లేదంటే వాళ్ళు మేక్ ఓవర్లు చేసుకోవడం వల్ల బానే కనిపించడం కానీ కూడా జరుగుతుంటుంది. బట్ పాయింట్ ఏంటంటే ఒక పక్క స్టాండర్డ్స్, ఒక హీరో అంటే స్టాండర్డ్స్ ఇలా ఉండాలి, ఇలా యాక్టింగ్ లో ఈ రేంజ్ ఉండాలి, మాస్ కి ఇలాంటి అప్పీల్ ఉండాలి, డాన్స్ లో ఇలా ఉండాలి, యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇలా ఉండాలి, ఇట్లంతా ఉన్న ఒక హీరో ఇమేజ్ కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్న ఒక ఇండస్ట్రీలో ఆ హీరో ఇమేజ్ కి అన్ని అన్ని విషయాల్లో కూడా అలాంటివి ఏవి కూడా మ్యాచ్ అవ్వకుండా కొంచెం విభిన్నంగా ఉన్న ఒక హీరో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. His looks were very, you know, special. ఎస్పెషలీ ఆయన తమ్ముడు సినిమా ఆర్ బాలు సినిమా ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడు, సినిమాలు వచ్చినప్పుడు అందులో ఆయన లుక్స్

చిన్న చిన్న మేనరిజమ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, వెరీ పెక్యులియర్ మేనరిజమ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పికప్ చేసి అలా వాళ్ళు ఆ మేనరిజం ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా నేనే పవన్ కళ్యాణ్ అన్న రవిలో ఫీల్ అవ్వడం అని వీ హావ్ బీన్ సీన్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ఓవర్ ద ఇయర్స్. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ది హిజ్ స్పెషల్ మేనరిజమ్స్, హిజ్ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ఆర్ క్యారెక్టర్స్, ఎస్పెషలీ తను చూసుకునే క్యారెక్టర్స్ కావచ్చు సినిమాలలో, హిట్ ఫ్లాప్ అనే సినిమాతో ఒక ఆ ఈక్వేషన్ తో సంబంధం లేకుండా, అది ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీయా, హీరోకి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉందా లేదా అనే సంబంధం లేకుండా, ఒక ఒక భారీ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తేనే హీరో అంటే ఒక ఎలివేషన్ ఒక ఇది అని అనుకునే ప్రిమైస్ లో కూడా వాటన్నిటికీ అతీతంగా హీ వాజ్ ఏబుల్ టు సెట్ హిజ్ ఓన్ ఇమేజ్, హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ దాట్స్ పవన్ కళ్యాణ్. అండ్ డెఫినెట్ గా అందుకు ఆయన పర్సనాలిటీ కారణం అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. షేర్ యువర్ థాట్స్ 972-636-1966 అండ్ నేను ఐ విల్ బ్రింగ్ టు యూ అనదర్ ఆడియో బిట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. బట్ ఇందాక మనం విన్న ఆడియో ఆ డైలాగ్స్ ఈ సినిమాలోవి మీకు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

0: నాకు ఇంకా గుర్తుంది. 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్ బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
0: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: start. Anism, an emotion for millions of his fans. Power Star అనే టైటిల్ వెనకాల ఒక డీప్ అండ్ ఇంటెన్స్ పర్సనాలిటీ ఉంది. Intensity, simplicity, and a deep restlessness for change. అన్యాయం ఉన్న చోట న్యాయం కావాలి, అసమానత్వం ఉన్న చోట సమానత్వం కావాలి, బాధ కష్టం ఉన్న చోట ఆనందం కావాలి, మనందరికీ కావాలి. కానీ ఎక్కడో ఎప్పుడో ఒక్కడు పుడతాడు. జనాల మధ్య ప్రతిరోజు భయం వేసి ఒక పని చేయాలి అనుకునేవాడు.
1: ప్రతిరోజు భయపడే పని ఒకటి చేయాలి, భయాన్ని కాంక్వర్ చేయడం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం ధైర్యం.
0: ఎలాగైనా బ్రతికేయచ్చు అనే పరిస్థితుల్లో ఇలాగే బ్రతకాలి జీవితం అంటే అని

0: స్వేచ్ఛగా నిర్ణయించుకునే ఆవుకలు. నెపటిజం దారిలో వచ్చిన లెవరేజ్ ని తను సొంతంగా క్రియేట్ చేసుకున్న ఆరాతో మ్యాసివ్ స్టార్డంతో దాటిపోయేవాడు. నేనేంటి, నేనెందుకు, నేనెవరిని అని తెలుసుకునే ప్రయత్నంలో హ్యూమిలిటీని సొంతం చేసుకుని సునాయాసంగా వచ్చిన స్పాట్ లైట్ నుంచి దూరంగా పారిపోయే ఆ ఒక్కడు. సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ ఇయర్, పాన్ ఇండియా, ఇలాంటి టైటిల్స్ కి, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ కి, అన్బిలీవబుల్ ప్రొడక్షన్ కాస్ట్ కి నథింగ్, లిటరలీ నథింగ్ మ్యాటర్ ఎక్సెప్ట్ హిజ్ న్యాచురల్ ఆరా. Consistently centered his thoughts around farmers, laborers, students and marginalized, positioning himself not as a star but as a voice for the voiceless.
1: Very happy birthday to Pawan Kalyan Garu from all of our fans and of course people across the world. Yes, let's talk about that aura. Let's talk about not just the positive qualities, but we will also talk about the criticism that he's been facing, and let's dig into it. 972-636-1966. Meera emaina vinalanukunna, emaina cheppalanukunna.

ఐ స్వేర్ ఇప్పటిది ఇప్పుడు దీనికోసం చేయలేదు నేను, కానీ సంథింగ్ దట్స్ కమింగ్ ఆన్ ద సోషల్ మీడియా ఫర్ యూ టు గో అండ్ వాచ్ నాట్ జస్ట్ లిసన్. అండ్ యా, నేను ఇందాక అన్నట్టుగా ఒక పక్క ఆయనలో ఉన్న క్వాలిటీస్ విచ్ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్లీ పీపుల్ చాలా మంది ఇందాక కూడా ఒక శ్రోత కాల్ చేసి మనం ఇన్ని క్వాలిటీస్ అనేవి మనకి నచ్చుతున్నప్పుడు మనం ఏవో కొన్ని అందులోంచి అడాప్ట్ చేసుకోవచ్చు కదా, ఎంతో కొంత మనం ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతాం కదా అన్న మాట ఇందాక చెప్పారు కదా. సో అట్లా చూస్తే దేర్ ఆర్ సో మెనీ గుడ్ ఆస్పెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం మనం. అవి మాట్లాడే ముందర నేను ఏమనుకున్నానంటే ఫర్ ఎ చేంజ్, విచ్ వీ డోంట్ డూ దిస్ జనరలీ, బట్ బికాస్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ అ క్యారెక్టర్, సో ఐ థాట్ వై నాట్ అని. సో దెర్ ఆర్ సమ్ కామన్ క్రిటిసిజం, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఆయన హీస్ బీన్ క్రిటిసైజ్డ్ అ లాట్. ద ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు టాక్ అబౌట్ ఇస్ హీస్ పర్సనల్ లైఫ్. నేను ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్, అది ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం, మూడో వ్యక్తికి మాట్లాడే హక్కు లేదు అర్హత లేదు అనేది నేను చాలా బలంగా నమ్మే విషయం. కాబట్టి ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్ ఆఫ్ ఆఫ్ ద లిస్ట్ కంప్లీట్లీ. సో నౌ పొలిటికల్ కన్సిస్టెన్సీ విషయానికి వస్తే, ఆ విషయంలో కూడా ఆయన మీద ఒక అంటే ఆయన మీద రకరకాల ఆరోపణలు ఆర్ ఏమంటారు అభిప్రాయాలని అట్లాగా ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో క్రిటిక్స్ క్వశ్చన్ చేశారు అబౌట్ హిస్ షిఫ్ట్ ఇన్ అలయన్సెస్ అండ్ పొజిషన్స్ ఓవర్ డిఫరెంట్ ఎలక్షన్స్. ఇదేంటి అంటే ఆయన ఐడియాలజీకి ఇది చాలా విరుద్ధంగా ఉంది కదా, చాలా అన్క్లియర్ గా ఉంది కదా అని. బట్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ బ్యాలెన్స్డ్ వ్యూ, పొలిటికల్ లీడర్స్ అగైన్ ఇట్స్ నాట్ లైక్ అ డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ దీస్ ఆర్, ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ them as a balanced view that we are trying to bring only. You can definitely share your thoughts. Na thoughts nen cheptunna. So political leaders chala varaku they change alliances based on strategy or circumstances ni batti. సో అది ఇన్కన్సిస్టెన్సీనా అది ప్రాగ్మెటిజమా అనేది మనం చూసే వ్యూ పాయింట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. దెన్ కమ్యూనికేషన్ స్టైల్, ఆయన చాలా స్పీచెస్ లో చాలా ఫోర్స్ఫుల్ గా చాలా ఇమోషనల్ గా చాలా ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అవి చాలా మందిని ఒకలాంటి కాంట్రవర్సీలో ఒకలాంటి క్రిటిసిజం వచ్చింది అప్పట్లో, ఏంటంటే అనవసరమైన ఆవేశాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంటాయి అనేది. కానీ ద ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భాల్లో నిజాయితీగా డైరెక్ట్ గా ధైర్యంగా అథెంటిక్ గా ఉన్న సందర్భాలలో ఆవేశమే ముందు వినపడుతుంది, కానీ ఆవేశానికి వెనక ఉన్న ఆలోచన మాత్రం వెంటనే కనబడుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనబడుతుంది. సో మేబీ పీపుల్ షుడ్ థింక్ బిఫోర్ దే సే అగైన్ ఇలాంటి కామెంట్ చేసే ముందర. దేర్ మోర్ మాట్లాడదాం వాటి గురించి కూడా, మీకేమన్నా ఉంటే కూడా ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. బట్ ఐ డూ హ్యావ్ అనదర్ రిక్వెస్ట్, ఈ పాట కూడా వినిపించేస్తాను. పాట వినేసి వచ్చిన తర్వాత ఐ హావ్ మోర్ టు టాక్. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 7 p.m.

0: రైట్, అండ్ వి హ్యావ్ అ కాలర్ రైట్ నౌ. రాఘవ్ గారు చాలా చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఎయిర్ లో మాట్లాడేస్తున్నారు, సో మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకొచ్చానండి. పాట కూడా అయిపోయింది, సో లెట్స్ టాక్. హలో,
1: హలో అండి.
0: యా రాఘవ్ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, చెప్పండి, కంటిన్యూ. మంచి విషయాలు ఆఫ్ ఎయిర్ ఎందుకు అని ఆన్ ఎయిర్ లో అనమాట. పాట కూడా అయిపోయింది. ఓకే, ఓకే, ఐ డోంట్ నో అండి వాట్స్ గోయింగ్ ఆన్. మేబీ మీ రేడియో వాల్యూమ్ తగ్గించేస్తే మేబీ దెన్ యూ ఫైన్. చెప్పండి. హలో,
1: హలో,
0: యా చెప్పండి. ఓకే, ఐ రియల్లీ డోంట్ నో వాట్ can be the reason, but are you able to talk? Meera, are you able to share your thoughts?
1: Yeah, yeah. I,
0: yeah, please do. Chepandi. Okay, looks like a call drop in the malli ochindi, so let me try one more time. Raghu gar, meera on air unnaru. Yeah, chepandi. Okay, I really don't know what

0: ఇస్ ద రీజన్ బట్ మీరు ఆర్ యూ ఏబుల్ టు షేర్ మీ స్టిల్ ఆర్ యూ ఏబుల్ టు టాక్
1: లేదు
0: ఓకే లెట్స్ ట్రై సంథింగ్ ఓకే మీరు లైన్ లో ఉండండి ఐ విల్ ట్రై టు టేక్ యూ ఆన్ అనదర్ లైన్ అండ్ దెన్ మేబీ విల్ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ యూ ఆన్ ఎయిర్ ఇన్ అ బెటర్ వే ఓకే ఇప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు మాట్లాడండి
1: హలో
0: యా కెన్ యూ హియర్ మీ ఫైన్
1: ఓ యా ఇది చాలా బెటర్ అండి చాలా బెటర్
0: గో అహెడ్ చెప్పండి
1: ఓకే సో నేను జస్ట్ రీక్యాప్ చేస్తున్న ఒకటి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కదా సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది దేర్ ఇస్ నథింగ్ టు జడ్జ్ హియర్ బట్ ఆ పర్సనల్ లైఫ్ అనేది ఎవరి ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి చీకటి గుణం ఉంటది అది మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడైతే స్కిల్ తో మనం బీట్ చేయలేమో అప్పుడు మనము పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మనము దూషించడము లేకపోతే సర్కాజం చేయడము లేకపోతే ఏదో ఒకటి అందం అనేది ఉంటుందని నా ఫీలింగ్. అది రెండోది తనకు ఏమంటారు జానీ ఖుషి తర్వాత జానీ ఫ్లాప్ అయింది దాని తర్వాత ఫ్యాన్ బేస్ అంతా దెబ్బతింగ్ వరకు విత్ ఇన్ 10 ఇయర్స్ వరకు హోల్డ్ చేసుకుంది అంటే అది కూడా తను ఒక యాజ్ అ పర్సన్ గా కనెక్ట్ అవ్వడానికి ఇంపార్టెంట్ కదా. అలా చాలా మంది హీరో ఉన్నారు హిట్ లేకుండా కానీ ప్రతిసారి తనకు కనెక్ట్ అవ్వాలి అంటే యాజ్ అ హ్యూమన్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారేమో రిలేషన్ తనతో అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత ఇంకొకటి రాజకీయం అంటే ఇంకా పేరులోనే ఉంది రాజకీయం అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే చాణక్యం లాగా అంటే వాట్ దే నీడ్ అండ్
0: ఎగ్జాక్ట్లీ నేను కూడా చాణక్య రిఫరెన్స్ అనుకున్నాను.
1: అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దాన్ని మనము ఇది కరెక్ట్ తప్పు అని చెప్పడానికి ఎందుకంటే అది మనం చెప్పాలి తప్పు కరెక్ట్ అనేటప్పుడు ఇటువైపు కూడా అంతే నిజాయితీగా ఉంటేనే మనం ఆ కామెంట్ చేస్తున్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ దీంట్లో కూడా. అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పవర్ పార్టీ పెట్టింది పవర్ కోసం సో వాళ్ళ పవర్ కోసం ఏదైనా చేస్తారు అది బిజినెస్ ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు పొలిటికల్ ట్రాన్సాక్షన్ అంటే అది సో దేర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ వాట్ దే నీడ్ యాజ్ ఎ పార్టీ లీడర్ దే విల్ డూ ఇట్ అంతే ఓకే వెదర్ అగైన్ వాళ్ళు అగైన్ ఓటు హక్కు మళ్ళీ మన దగ్గరనే ఉంది ఏపీ అలా వేయాలా వద్దా గెలిపించాలా లేదనేది మళ్ళీ మన చేతుల్లోనే ఉంది రైట్ సో అది మళ్ళీ మనకే వస్తుంది సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ హీస్ ద సేమ్ పర్సన్ హూ ఈస్ జస్ట్ ద పర్స్పెక్టివ్ దట్ ఈస్ చేంజింగ్ ఆన్ ఎవ్రీ ఈవెంట్ ఆఫ్ టైమ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి.
0: థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి రాఘవ గారు థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా పాట కావాలా మీకు దట్ ఈస్ ఆల్ ఐఎమ్ డూయింగ్ సో ఆల్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అప్రిషియేట్ అండి అద్దన్నమాట విషయం సో మీరేమంటారు యూ హ్యావ్ థాట్స్ 972-636-1966

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ అండ్ ఐ హావ్ అ కాలర్. మనతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానని కాల్ చేస్తున్నారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. శతమానం భవతి. చెప్పండి. జనసేన ఆవిర్భావ సభ. ఆవిర్భావ సభ ఐ రిమెంబర్ ప్రిసైస్లీ, ఎందుకంటే ఐ వాజ్ ఫార్చునేట్ టు డూ ఎంసీ ఫర్ దట్ ఈవెంట్. యా చెప్పండి. ఐ సీ.
1: సో అది అంతా నాకు చాలా మెస్మరైజింగ్ అనిపించింది. ఫస్ట్ నేషనల్ యాంథమ్ చూడడం, అది తర్వాత మొత్తం మీటింగ్ అంతా ఐడియాస్ అని షేర్ చేసుకున్నారు. ఇంకా టూ పాయింట్స్ నాకు బాగా స్ట్రైకింగ్ గా గుర్తుంది. ఏదైతే లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, నీడ్ టు బిల్డ్ మజిల్ ఆఫ్ కరేజ్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పి ఒక మాట చెప్పారు. అదొకటి నాకు బాగా గుర్తుంది. ఒకటి ఏదైతే ఎంత మంది దగ్గర ఎంత డబ్బులైనా ఉండదు, ఎంత రిచ్ పర్సన్ అయినా అవ్వచ్చు, యూ కెన్ బిల్డ్ యువర్ హోమ్ బట్ నాట్ సొసైటీ.
0: Yeah, very nice Andy. Thanks for reminding those. Yeah. Thank you so much. Thanks for reminding me, Jangane. It's such a deep and very ippudunna samajaniki inka kuda chala avasaramaina maata anipistunna ka statement. Chala, it's very powerful, very profound. Thank you. అవునండి, అవును. యా, ఎంత డబ్బులు ఉంటే నువ్వు అంత నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ బిజినెస్ కి, నీ లైఫ్ కి నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు, కానీ నెవర్ సమాజాన్ని ఎప్పుడు బిల్డ్ చేయలేవు. సమాజాన్ని బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్ సంథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా పాట కావాలండి మీకు? నేను ఐఎమ్ ట్రైంగ్ టు రికాల్ అండి ఆ పాట. వెంటనే గుర్తు రావడం లేదు. రైట్, మన తరలిరాద తని వసంతం పాటలో అనుకుంటా. ఓకే అండ్ థ్యాంక్ యూ అండి. సారీ, మన కమర్షియల్ బ్రేక్ కి దగ్గరలో ఉన్నాము. సో ఒక 5 seconds లో మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఐమ్ జస్ట్ గివింగ్ యూ అ హెడ్స్ అప్. ఐ అప్రిషియేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ రిమైండింగ్ దిస్. అండ్ మంచి పాట ఇస్తాను మీకోసం. Stay tuned, don't go anywhere. I'll be right back after this short commercial break.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I am on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus vala special live 100 biryani tho double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
7: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
5: చందు.

0: మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimanasini Pramukhula Jeevita Visheshalu, Vani Sini Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalato, Vani from Bangalore Karyakramamto, Mee Munduku Vastanu Prati Guruvaram. Central Standard Time Prakaram, Udayam 10 Gantala Nundi, Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi 107.9 FM HD3. America lo Telugu Nestam sounds like home.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

I am loving your calls. ఆఫ్ ఎయిర్ లో మీరు చేసే కాల్స్, మీరు ఇచ్చే స్ట్రెంగ్త్ అసలు ఒక రేంజ్ లో ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ కీప్ దట్ కమింగ్. ఇంకొంచెం టైం ఉంది మనకి, 20 నిమిషాలు మాత్రమే. ఐ క్యాంట్ బిలీవ్ దిస్. అప్పుడే టైం అలా ఎగిరిపోయింది, 3 గంటల టైం. ఐ స్టిల్ హ్యావ్ సో మెనీ సాంగ్స్ ఇన్ మై లిస్ట్, కానీ నా పాటలు వేసే అవకాశం ఇంకా రాలేదు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ. సో ఒకటి ఖచ్చితం ఏంటంటే, సొసైటీలో ఒకటి బాగా అబ్జర్వ్ చేసే విషయం, ఐఎమ్ ష్యూర్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది మాట్లాడతారు దాని గురించి, కొంతమంది మాట్లాడారు, కొంతమంది మనకి ఎందుకు లే అనుకుని వదిలేస్తారు, మాట్లాడితే లేనిపోంది గొడవ అనుకుని వదిలేస్తారు, రకరకాల ఆలోచనలు. కాకపోతే దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ రియలీ వాంట్ టు సే ఇట్ వెన్ దే ఫీల్ ఇట్. And when they say it, they're very honest about it. So, honesty to lopal nunchi vache oka bhavana aavesam tostundi. Indaka manam maatladukunnattuga appudu aavesam venakalunu aalochana okkoka sari kanapadakunda pothundi. Aithe indaka manam ayina meeda vache konni common criticisms gurinchi maatladukuntunnam kada, dantlone inkoka rendu vishayalu maatladadam. Okati ఒక టైంలో క్రిటిక్స్ ఏమనే వాళ్ళు అంటే, జనసేన పార్టీ కంప్లీట్ గా రిలైడ్ ఆయన పర్సనల్ పాపులారిటీ మీద రిలై అయిపోయింది దాన్ డీప్ గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని. దానికి ఇంకొక బ్యాలెన్స్డ్ వ్యూ ఎలా చూడొచ్చు అనేది ఒక థాట్ అంటే, పార్టీకి ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ అనేది ఏమంటారు, ఇట్ కుడ్ మొబిలైజ్ ద ఓటర్స్ కదా, కానీ ఒక డ్యూరబుల్ లీడర్షిప్ ని బిల్డ్ చేయడం అనేది అదే ఒక లీడర్షిప్ టెస్ట్ అనేది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక పాపులారిటీ, ఒక ఇమేజ్, ఒక యూనో ఒక స్టేచర్ గనక దానికి ఒక ఊతం అయితే కూడా, అది నిలబడడానికి, అది లాంగ్ టర్మ్ వెళ్లడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ఒక ఏమంటారు ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ఒక క్యారెక్టర్ లోంచి వస్తుంది, ఒక పర్సనాలిటీ లోంచి వస్తుంది, లీడర్షిప్ లో ఉన్న పర్సనాలిటీ లోంచి, బికాస్ లీడర్ అనేవాడే నడిపించగలదు కదా. సో ఆల్సో దేర్ ఇస్ అనదర్ వెరీ పాపులర్ క్రిటిక్స్ చేసే కామెంట్ ఏంటంటే, ఆయనకున్న ఫిల్మ్ స్టార్ ఇమేజ్ వల్ల ఒక లార్జ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ఆ లార్జ్ ఫ్యాన్ బేస్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఒకటి క్రియేట్ చేసేస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అదొక రెటరిక్ ని, ఒక సింబాలిజం ని కూడా, అంటే బేసికలీ దే టాకింగ్ అబౌట్ ఒక ఇజం అనేది ఒకటి ఎంత పుష్ అయిపోయింది పబ్లిక్ లోకి, అండ్ అది ఎలా నెగిటివ్ కూడా అవ్వచ్చు అనేది. బట్ అగైన్ దట్స్ ఆల్సో ఛాలెంజ్ faced by many celebrities who turned politicians. First time kaadu kada adi, ilanti oka aura iskochina mahanubhavulu unnaru mana Nandamuri Tarak Ramarao gar degirinchi chuste kuda, definitely oka stager unna oka maha emantaru celebrity ganaku oka maha nayakudu aithe, please do not take it like I am comparing him with Ramarao gar an kaadu. Nenu em antunnanante, that journey, that spectrum edithe untundo adi idivarku kuda chusinde kada. Okay, ఇంకో పాట వినేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్ ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్, విచ్ ఎవర్ వే యూ లైక్ ఇట్. And yes, if you're just tuned in, we are celebrating September 2nd, Pavan Kalyan Gari birthday. Wishing him a very, very happy birthday. Many happy returns of the day. May the stars shine much, much, much brighter and bring all the brightness to all the right places.

0: ఒక కాలర్ కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా అంటే వాట్ మేక్స్ ఎనీబడి ఆయన ఫ్యాన్ అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు నేను తొందరగా ఎవరిని అంతగా అభిమానించి ఓ అభిమానం అయిపోను అని నాకు కూడా ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. నేను అదర్ దెన్ సారీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అది వేరే లెక్కే వేరస్లా, వై డిడ్ ఐ బికమ్ హిస్ ఫ్యాన్, వై డిడ్ ఐ బికమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఐ వాస్ థింకింగ్ డెఫినెట్లీ పర్సనాలిటీ మ్యాటర్స్ అని. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ తెలియకుండా కూడా దాన్ని అభిమానించే వాళ్ళు ఉండిండొచ్చు. ఐ హ్యావ్ సంబడీ హియర్ హూ ఇస్ నాట్ సచ్ అ గ్రేట్ పవన్ కళ్యాణ్ అభిమాని, బట్ స్టిల్ ఐ లెట్ హిమ్ స్పీక్. హాయ్ ధీరజ్, ఎట్లా ఉన్నావు?
1: మంచిగా ఉన్నా అక్క, మీరు మంచిగా ఉన్నారా?
0: సూపర్ ఉన్నా. నేను అనుకోకుండా ఇవాళ మా పీకే బర్త్డే అండ్ నేను షో చేయాల్సి వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్.
1: ఐ మీన్ ఎట్లుంటాయంటే టీఎఫ్ఐ లోపల మహేష్ బాబు ఫ్యాన్ కి బ్యాకప్ లెక్క పవన్ కళ్యాణ్ ఒక ప్రభాస్ ఉంటారు ఫ్యాన్స్. సో మాకు సెకండరీ ఆప్షన్ పవన్ కళ్యాణ్ ఒక ప్రభాస్ ఉంటారు లైక్ వైజ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ కూడా చాలా మంది. మీరు కాదు
0: చెప్ప, డైరెక్ట్ గా చెప్పకుండానే చెప్పేస్తున్నావా నువ్వు మహేష్ బాబు ఫ్యాన్?
1: బాబు ఫ్యాన్స్ అందరికి బ్యాకప్ లో పవన్ కళ్యాణ్ ఇంకా
0: అసలు బాగాలేదు వినడానికి బ్యాకప్ ఏంటి కానీ
1: సెకండరీ ఫేవరెట్.
0: ఎనీవే, సో ఇవాళ ధీరజ్ షోలో ఏం టాపిక్ ఉండబోతుంది?
1: సో ధీరజ్ షో లోపల రెండు, ఒకటి మొన్న జరిగిన తెలుగు భాషా దినోత్సవం వెనకాల బ్యాక్ స్టోరీ ఏంది, అసలు ఇంత కష్టపడ్డారు ఆ బ్యాక్ స్టోరీ వెనకాల పెద్దలొల్లు ఎట్లయింది, అక్కడ నుండి రేపు కృష్ణాష్టమి కదా, దాన్ని దీన్ని రెండింటిని లింక్ చేసి ఆంధ్ర భాగవతం ఎలా వచ్చింది, ఐ మీన్ ఎలా వచ్చిందని కాదు దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుందాం అట్లా అని. ఇవి రెండు కాన్సెప్ట్స్ అక్క.
0: సూపర్. So I will look forward to hear actually. ఇందాక నువ్వు ఆఫర్ లో చెప్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను. గుడ్ రీసెర్చ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ విని వాళ్ళందరూ 7th-9th ధీరజ్ ఇస్ గోయింగ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమింగ్ అప్. సో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పాటలే వేస్తారా అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అని చెప్తున్నా అనమాట. ఒక చిన్న బిట్ అలా వినేసి ఇలా వచ్చేస్తే ఒకసారి మళ్ళీ ఆయనకి బిఫోర్ ఐ లీవ్ లెట్స్ విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు ద బ్రైటెస్ట్ స్టార్.

when you think about him etched in million hearts. Through every struggle, through every setback, through every sacrifice, he continued to stand with his courage, his conviction. I think that's what makes him him. His personality, his journey definitely reminds us that andarki kuda oka greatness ante enti, oka fame ante enti, strength ante enti, namakam ante enti, dhairyam ante enti, manam conviction tho bratakadaniki kavalsina qualities enti, manam namina siddhantallaki manam ela vaatini utanga pattukoni jeevithallo manam munduku vellali anante manaku kavalsindi enti, that inspiration, that hope and that power star Pavan Kalyan. Our deputy CM, Andhra Pradesh's deputy CM Pavan Kalyan gariki పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అగైన్ శతమానం భవతి. వి విష్ హిమ్ వండర్ఫుల్ వండర్ఫుల్ లైఫ్ అహెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ టుడే. సైనింగ్ ఆఫ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే పాజిటివ్ అండ్ స్టే ఫిట్. సైనింగ్ ఆఫ్ రాజేశ్వరి అండ్ ధీరజ్ విల్ కంటిన్యూ ఆల్ ద వే టిల్ 9 o'clock. సో స్టే కంటిన్యూయింగ్ టు లిసన్ టు us.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి దాన్ని పండించారు.